సకల సమ్మత శాంతి సౌధౌ విజ్ఞాన దాన విధి విస్తృత విశ్వవేదౌ సంకీర్తనామృత రసైక పిపాసితౌ హి శ్రీ శిరిడి సాయి.

0: ഹരി ഓം. പരമേശ്വര സ്വരൂപ സഭക നമസ്കാരം. ഭഗവത്ഗീത പ്രഥമാധ്യായം അർജുന വിഷാദയോഗമൈതേ
1: രണ്ടവതയിനటువంటి సాంఖ్యయోగం, మూడవదైనటువంటి కర్మయోగం మొదలైన వాటిలో పరమాత్మ అనేకమైనటువంటి సత్యములను ఆవిష్కరించారు.
0: అందులో సనాతన ధర్మమునకు ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఉంటుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు అని చెప్పడంలో రెండిటి యందు కూడా కారణము ఒక్కటే. ఏమిటి కారణము అంటే అభ్యున్నతి, జీవుని యొక్క అభ్యున్నతి కొరకు నిర్దేశం చేస్తారు. ఇందులో ఇలా చెయ్యి అని చెప్పడం తేలిక, ఇలా చెయ్యి అని చెప్పింది అలా చేయడం కూడా కొంతవరకు తేలిక, మనసుకి అధ్యవసాయం ఉంటే. ఇలా చెయ్యకు అన్నదాన్ని చెయ్యకుండా ఉండలేని వాడి పరిస్థితికి నేనేం చేయలేను అని ఊరుకుందనుకోండి శాస్త్రం, మరి వాడి అభ్యున్నతి ఎలా? కాబట్టి నేను ఇలా చెయ్యవద్దు అని ఏదన్నానో అలా చెయ్యకుండా ఉండలేని వాడికి కూడా మార్గం చూపించగలగాలి. అది సనాతన ధర్మం యొక్క చాలా చాలా గొప్పతనం. అందుకే సాధారణంగా మనుష్య

నీ మనసు కదలకుండా ఉండడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, నేనేం చెయ్యలేను అందరూ. మాతృవత్పరదారేషు, దానికి ఒక సమాధానం చెప్తారు. నీవు అన్య స్త్రీలను చూసినప్పుడు వారిలో మీ అమ్మగారిని చూడు, అంతే. ఇక అమ్మ అన్న సమన్వయం ఎక్కడుందో ఇక అక్కడ కామానికి అవకాశం ఉండదు. అది పాల మీద నీళ్లు చల్లడం లాంటిది, ఆ పొంగు చల్లారుతుంది. కాబట్టి మాతృవత్ పరదారీషు దొంగతనం చేయకుండా ఉండలేడు. ఎక్కడైనా ఏదైనా కనపడింది అంటే తనదిగా చేసేసుకోవాలి ఆ ద్రవ్యాన్ని. ఇప్పుడు దీని నుంచి ఎలా మనసుని మార్చడం, పరద్రవ్యాణి లోష్ఠవత్. నువ్వు అలా వెళ్ళిపోతుంటే అనేకమైన రాళ్ళు కనపడతాయి, రాళ్ళు తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి కడతావా, నాకెందుకు ఈ రాయి అంటావు. నీది కాని దాన్ని, ఈశ్వరుడు నీకు ఇవ్వని దాన్ని చూసినప్పుడు దాని ఎందు నువ్వు పెట్టుకోవలసిన దృష్టి అది రాయి. ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నాది కాదు, కాబట్టి నేను తీసుకో. ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వడు, రాజమార్గంలో ఇస్తాడు అని భావన చెయ్యగలిగితే వ్యామోహం ఉండదు. కాబట్టి అనేకమైన పరిష్కారాలని ఉపనిషత్తు మనకి చూపిస్తుంది. అలాగే నేను మీతో గత కొద్ది రోజులుగా మనవి చేస్తూ వస్తున్నాను, ఒక వారం రోజులు ప్రసంగాలే కదా అని నేను ప్రత్యేకంగా ఏ అధ్యాయాన్ని మాట్లాడలేదు. ఎందుకంటే అవి అసంపూర్తి అయిపోతాయి, రెండు మూడు శ్లోకాలు అవి కూర్చుంటాయి. ఇంకా భగవద్గీత బలానా అధ్యాయం అని మొదలుపెట్టి ఆ అధ్యాయం పూర్తి చేయకపోతే అది ఏదో చికాక్గా ఉంటుంది. అది అర్థం బద్ధం లేని ఉపన్యాసాల్లో ఉంటాయి. సగం శ్లోకాలు చెప్పి వెళ్ళడం అది అంత బాగుండదు. అంతకన్నా విహంగ వీక్షణం మంచిది అనిపించింది. నేను మీతో ఒక మాట తరచుగా నేను మనవి చేస్తూ వస్తున్నాను, దేహము వేరు ఆత్మ వేరు. దేహము కాలమునందు పడిపోతుంది, ఆత్మ కాలమునందు పడేటటువంటిది కాదు. అది సత్యస్వరూపము, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ వచ్చిన పెద్ద సమస్యల్లా ఎక్కడుంటుంది అంటే, ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి శరీరమే నేనన్న భావన దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నించుంటుంది. ఇలా ఎందుకు నించుంటుంది? మనకి జీవితంలో మిగిలిన వాటి విషయంలో ఇలా ఉండదు. నేను బట్టలు కట్టుకున్నాను, కట్టుకున్నాను అన్న సత్యంలోకి వెళ్ళిపోతాను వెంటనే. నేను ఇప్పుడు బ్రహ్మచారిని కాను, నాకు పెళ్ళైపోయింది అంతే. ఆ రోజు నుంచి ఇంకా నేను గృహస్థుని అని జ్ఞాపకం ఉంటుంది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళాను, అవును నేను ఇప్పుడు వానప్రస్థుని జ్ఞాపకానికి ఉంటుంది. అది ఇంకా మళ్ళీ ఏం పెద్ద గుర్తుపెట్టుకోక్కర్లేదు, భోజనం చేశారా లేదా చేశానండి గుర్తుంటుంది. నువ్వు శరీరం కాదు గుర్తుండదు, నేను శరీరాన్ని నేనంటే శరీరమే. ఎందుకు అది జ్ఞాపకం ఉండదు, ఎందుకు అలా మారి, ఎందుకు ఎప్పుడూ మళ్ళీ బుద్ధి వెళ్ళి లోపల ఉన్న వస్తువుని పరిశీలనం చేసే ప్రయత్నం చెయ్యకుండా శరీరం దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడుతూ ఉంటుంది అంటే, దీనికి కారణం ఒక్కటే, కొన్ని కోట్ల జన్మలుగా మనసు అలా ఆలోచించడానికే మనం అలవాటు చేసేసాం. కొన్ని కోట్ల జన్మలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని జన్మలో దీంట్లో ఆట విడుపు అని వేదాంతంలో ఒక మాట. అది కూడా ప్రళయాన్ని ఎందుకు చేస్తాడు ఈశ్వరుడు అంటే, పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోయినటువంటి జీవులకు కొంత విరామం ఇస్తాడు. యుగాంతం అయిపో ప్రళయం అయిపోతే మళ్ళీ పునర్జన్మ ఉండదని మీరు అనుకోకూడదు. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగంలో మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. అది కూడా యోగ్యతాయోగ్యతలను బట్టి. కలియుగంలో మహాపాపాలు చేసినటువంటి వాళ్ళని కృతయుగంలో పునర్జన్మ ఇవ్వరు, మళ్ళీ కలియుగంలోనే పునర్జన్మనిస్తారు అని వేదాంతం చెప్తుంది. అప్పటి వరకు అలా పడి ఉండడమే. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి చూసినప్పుడు కొన్ని కోట్ల జన్మలుగా శరీరమే నేననేటటువంటి అసత్యమునందు సత్యభావన రూఢి చేసుకోవడం వల్ల ఎంత విన్నా అది మళ్ళీ వెనక్కెడుతుంది. మరి ఏం చేస్తే సత్యమునకు మనం దగ్గరవుతాం, ఏం చేస్తే సత్యమునకు సమీపానికి వెళ్ళగలుగుతాం? ఆ లోపల ఉన్న ఆత్మ నేను, శరీరము నేను కాదన్న భావన బాగా స్థిరపడుతుంది. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, యోగస్థః కురు కర్మాణి అన్నాడు. యోగస్థః అంటే నువ్వు యోగమునందు నిలబడి కురు చేస్తుండు. దేన్ని? కర్మాణి. కర్మ మాత్రం మానకుండా చేస్తూనే ఉండాలి, కానీ యోగస్థుడవై చేస్తూ ఉండాలి. సంగంత్యత్వా ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, సంగమును పెట్టుకోకుండా దాన్ని చేస్తూ ఉండు.

సిద్ధ్య అసిద్ధ్యోహో, దానివల్ల నువ్వు అనుకున్నటువంటి ఫలితము సిద్ధించిందా సిద్ధించలేదా, సమోభూత్వ రెండిటి యందు సమానముగానే ఉంటూ, అలా నువ్వు కాని కర్మ చెయ్యగలిగితే సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకంలో గొప్పతనం ఏమిటంటే, ఎలాగ ప్రారంభం చెయ్యాలో మొదలుపెట్టి అలా ప్రారంభం చేసినటువంటి స్థితి ఎలా కలుగుతుందో అదే శ్లోకంలో చివరి పాదంలో చెప్పడం. యోగస్థ అని మొదలుపెట్టి నువ్వు యోగమునందు నిలబడి చెయ్యి. అలాగనే యోగమునందు నిలబడ్డం అంటే ఏమిటండి అంటాం కదూ, అందుకు ఆయనే మళ్ళీ చివరి పాదంలో దానికి జవాబు చెప్పాడు. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమునకే యోగమని పేరు. ఇందులో మీరు ఒక పని, ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చెయ్యండి. యోగస్థ కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి. కర్మ అంటే, కర్మ అంటే సాధారణంగా పెద్ద కర్మ చిన్న కర్మ ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడటలేదు. కర్మ అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడము. ఈ పని చేస్తూ ఉండడము అన్నది ఈ స్థూల శరీరంతో చేసేదైనా కావచ్చు, మనసుతో చేసేదైనా కావచ్చు. ఈ శరీరముతో చెయ్యలేకపోయినా మనసుతో కూడా చేస్తుంటాం మనం కొన్ని పనులు. కాబట్టి ఈ రెండు రకాలుగా చేసేటటువంటి పనులలో సమత్వమును పొందు. సరే, అసలు ఆ పని చెయ్యడము అన్నమాట గురించి ఒక విషయాన్ని కొంచెం గీతని మనం అధ్యయనం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఒక పని చెయ్యడము అంటే ఏ పనైనా చెయ్యొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఉపన్యాసము చెప్పచ్చు. ఉపన్యాసం చెప్పడం మానేసి ఇంటి దగ్గర కూర్చోవచ్చు. ఇంటి దగ్గర కూర్చోవడం మానేసి రోడ్డు మీద తిరగచ్చు. రోడ్డు మీద తిరగడం మానేసి సినిమా హాల్లోనూ కూర్చోవచ్చు. నేను ఈ పనినే చెయ్యి అని ఎక్కడైనా చెప్పాడా గీతాచార్యుడు? నువ్వు ఇలా ఈ పనే చేస్తుండో అని ఏమైనా ఉందా అందులో? ఏ పని చేసినా యోగస్థ కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అని చెప్పాడు. యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అంటే సినిమాకి వెళ్ళి యోగమునందు నిలబడుట, అదే రోడ్డు మీద నడుస్తూ నేను యోగమునందుండుట, ఇలా చెయ్యవచ్చా అంటే, మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. తిన్నారా అని అడిగారనుకోండి, 2 గంటల సమయంలో తిన్నారా అని అడిగితే దాని అర్థం ఏంటంటే అన్నం తిన్నారా అని. అంతేగాని పండు తిన్నారా కాయ తిన్నారా కాదు, అయిపోయిందా తిన్నారా అంటే భోజనం చేసేశారా అనే దాని అర్థం. కురు కర్మాణి అన్న మాటకు అర్థం ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మ స్వీకారమును చేయుట అని దాని అర్థం. అంతే, శంకర భగవత్పాదుల యొక్క హృదయంతో అయితే దాని భాష్యం అంతే. ఇంకొక రకమైన ఏ ఆలోచన మీరు చెయ్యక్కర్లేదు. యోగస్థ కురు కర్మాణి అంటే వేదము ఎలా చెప్పిందో అలా వర్ణ ఆశ్రమ ధర్మ, ఇంకొక మాట లేదు. మనం ఎప్పుడూ ధర్మం గురించి మాట్లాడితే ఏం చెప్తామంటే వర్ణాశ్రమ ధర్మము అన్నమాటే మాట్లాడతాం. సరే, వర్ణమునకు ఒక ధర్మము జన్మచేత లేదా తానున్న కర్మచేత. రెండవది ఆశ్రమ ధర్మము అని ఒకటి ఉంటుంది. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి మీరు పని చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు ఏ ఆశ్రమమునందున్నారు అన్నదానికన్నా భిన్నంగా పనిని మాత్రం ఎప్పుడూ చెయ్యకూడదు. ఉదాహరణకి ఆశ్రమము అన్న మాట నేను వాడితే అందులో 4 ఎప్పుడూ ఉంటాయి ఆశ్రమాలు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ప్రతి మనుష్యుడు స్వీకరిస్తాడు ఆయుర్దాయం అంగీకరిస్తే, లేదా అథవా సన్యాసం దాకా వెళ్ళకపోయినా ఆ పరిణతిని పొందడానికి మాత్రమే, అటువంటి అభ్యాసమునకు మాత్రమే మనుష్య జీవితాన్ని పరిణతితో వాడుకుంటాడు అని శాస్త్రం మనకి బోధ చేసి చెప్తోంది. ఇప్పుడు బ్రహ్మచర్యము అని ఒక ఆశ్రమం. ఇప్పుడు ఈ బ్రహ్మచర్యమునందు చెయ్యవలసినటువంటి కర్మ ఏమి? ఇది నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, మీరు చెప్తే ప్రమాణం కాదు, నేను చెప్తే ప్రమాణం కాదు, ఎవరు చెప్పినా ప్రమాణం కాదు. అందుకే ఏ నియమాలు వర్తించవండి అన్నమాట లేదు శాస్త్రంలో. ఏ నియమాలు వర్తించవండి అన్నమాట శాస్త్రమునందు దూష్యము, సనాతన ధర్మమునందు ఆ మాట లేదు. ఏ నియమము వర్తించకుండా మీ జీవితం ఎలా గడుపుతారు నాకు చెప్పండి.

ఇక్కడికి సభకు వచ్చాం, అలా కూర్చోండి పురుషులు, ఒక నియమం ఉందా? ముఖ్యమైన వాళ్ళు ముందు కూర్చోండి, ఒక నియమం ఉందా? ఆడవాళ్ళు అలా కూర్చోండి, ఒక నియమం ఉందా? కరతాళ ధ్వనులు చేయండి, ఒక నియమం చెప్తున్నారా? ఉపన్యాసం చెప్పేవాడు వేదిక మీద కూర్చోవాలి, ఒక నియమం చెప్తున్నారా? మీరు 6 రోజులో 7 రోజులో సభలు చేస్తే ఈ నియమాలు పెట్టుకుంటే ఈశ్వరుడు మీకు మనుష్య శరీరం ఇచ్చి జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నియమపాలనం చెయ్యకుండా బ్రతకమని చెప్పాడని మీరు ఎలా తీర్పు చెప్తున్నారు? మీరు ఒకవేళ చెప్పినా అది వేద విరుద్ధమే, అది వైదికము కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు, దాని వలన అభ్యున్నతిని పొందాడు. నా ఇష్టమండి, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని సభ నడపండి, నేను చూస్తాను. మీరు నడపలేరు. సభ అంటే నియమం ఉంటుంది, చదువుకోవడం అంటే ఓ నియమం ఉంటుంది. నేను 3వ క్లాస్ చదువుకుంటున్నాను అనుకోండి, నేను 3వ క్లాస్లోంచి 4వ క్లాస్లోకి వెళ్ళాలి అంటే 3వ క్లాస్లో నేను ఏది చదవాలో అది చదివి పరీక్ష రాస్తేనే. 2వ క్లాస్లో పుస్తకాలు నాకు బాగున్నాయండి, 2వ క్లాస్ చదువుకుంటానన్నా 3వ క్లాస్లోంచి 4వ క్లాస్లోకి వెళ్ళను. 4వ క్లాస్లోవి నాకు అర్థమైపోతున్నాయండి, అందుకని 3వ క్లాస్లోవి చదవనన్నా నేను 4వ క్లాస్లోకి వెళ్ళను. నీకు ఉన్న పైదాన్ని నువ్వు చేయకూడదు, నీకన్నా కింద దాన్ని నువ్వు చేయకూడదు. నువ్వు ఏది చెయ్యాలని నిర్దేశింపబడిందో అది చెయ్యాలి. నాకు అన్నీ వచ్చండి, నేను ఇలాగే వ్రాస్తాను అంటే కుదరదు. నేను కానికొకప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం చూశా, ఇద్దరు సమానంగా రాశారు. ఒక స్కూల్లో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వచ్చింది, ఇద్దరూ సమానంగా రాశారు పేపర్, ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చాయి, 99 99, ఎవరికి గోల్డ్ మెడల్ ఇవ్వాలని అడిగారు. ఆన్సర్ ఎనీ 5 of the following, ఈ కింద ఇవ్వబడిన ప్రశ్నలో 5 జవాబు వ్రాయుడు అన్నారు అనుకోండి. ఒక ఆయన ఆ ఉన్న సమయంలోనే చాలా బాగా 6 జవాబు రాశాడు, ఒక ఆయన 5 చాలా బాగా జవాబు రాశాడు. ఇప్పుడు ఆయనకి వేసిన 5 వేయాలి మార్కులు, ఈయనకి వేసిన 5 వేయాలి మార్కులు. 6 రాశాడు కదా అని వెయ్యరు కదా, మరి 5 మార్కులు వేస్తారు. ఇద్దరికీ 99 99 వచ్చాయి. ఇప్పుడు ఏం చెయ్యాలన్నారు, ఎవరికి ఇవ్వాలి గోల్డ్ మెడల్? అంటే ఆన్సర్ ఇన్ ఈ 5 of the following అంటే 5 వ్రాసిన వాడెవడో వాడికే గోల్డ్ మెడల్ ఇవ్వండి, ఎందుకంటే వాడు నియమాన్ని పాటించాడు. 5 వ్రాయి 5 వ్రాశాడు, 5 వ్రాయి 6 రాయమని ఎవడు చెప్పాడు? టైం ఉంటే మాత్రం వాడు నియమోల్లంఘనం చేశాడు, వాడికి గోల్డ్ మెడల్ ఇవ్వకూడదు వాడికి, ఎందుకంటే వాడికి ఆ నియమానికి కట్టుబడే లక్షణం లేదు, ఇవ్వద్దని తీసేశారు. తీసేసి సభాముఖంగా ప్రకటించి ఇతనికి ఇవ్వవలసిందే, కానీ ఇతను నియమోల్లంఘనం చేశాడు, మేము ఇవ్వమని చెప్పి 5 ప్రశ్నలు రాసిన వాడికే ఇచ్చారు. కాదని మనం అనలేము. అంతే, ఈశ్వరుడు నియమమును విధించాడు, నియమమును విధించాడు కాబట్టే వేదాన్ని ఇచ్చాడు. వేదము లేకపోతే నియమం లేదని చెప్పచ్చు, వేదం ఉండగా నియమం లేదని చెప్పడానికి మీరెవరు నేనెవరు? అలా చెప్పడానికి మనం కూర్చున్నా మనం తప్పు చెప్పిన వాళ్ళం అవుతాం, కానీ మనం చెప్పింది యథార్థం కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు. ఏది శాస్త్రం చెప్పిందో, ఏత శాస్త్రం ప్రమాణంతే, నువ్వెవరు నేనెవరు ప్రమాణం చెప్పడానికి? మనం ప్రమాణం కాదు. కాబట్టి యోగస్థ కురు కర్మాణి అన్న మాటలో అర్థం ఏంటంటే, నీవు కర్మ చెయ్యి అన్నప్పుడు నీ ఆశ్రమానికి అనుగుణంగా వేదం చెప్పినట్టు చెయ్యి అన్నది అంతర్లీనం అంతే. దానికి మళ్ళీ ఇంతగానూ చెప్పక్కర్లేదు, చెప్తున్నవాడే ఈశ్వరుడు, గురువుగా నిలబడి చెప్తున్నాడు. కాబట్టి ఎలా చేస్తే నువ్వు మోక్షానికి దగ్గరికి ఎడతావు, ఎలా చేస్తే సత్యమునందు నీకు పూనిక కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, కర్మ చెయ్యడంలో యోగమును పొందుతావు అంటే, యోగస్థ కురు కర్మాణి, నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, నువ్వు బ్రహ్మచారికి విధింపబడినటువంటి నియమములు ఏ ఉన్నాయో అవి మాత్రమే పాటించవలసి ఉంటుంది. గృహస్థుకి సంబంధించినటువంటి నియమాలు బ్రహ్మచారి పాటించాడనుకోండి, ఆయన చెయ్యవలసిన కర్మ చేసినవాడు కాడు, దానివల్ల ఆయన అభ్యున్నతిని పొందలేడు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు తాంబూలం వేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉన్నవాడు గురువుగారిని గౌరవించి చదువుకోవలసినటువంటి దాన్ని చదువుకుని ఎంత జ్ఞానమును సంపాదించాలో అంత జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు రుచి మీద ఆసక్తి కన్నా పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించడం మీద దృష్టి పెట్టాలి. ఓ తండ్రి ఓ కొడుకు ఓ ఇంట్లో ఉన్నారనుకోండి, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి అని చెప్పవలసి వస్తే పిల్లవాడికి కూడా చెప్పచ్చా అని అడిగింది ధర్మశాస్త్రం.

చెప్పకూడదు. పిల్లవాడిని ఏకాదశి ఉపవాసం చేయమని చెప్పడానికి శాస్త్రం అంగీకరించదు. ఎందుకంటే వాడు బ్రహ్మచారిగా ఉండగా కడుపు నిండా ఎంత తినగలడో అంత తింటే దాని వలన వచ్చిన శక్తి చేత ఉత్తరోత్తర కాలమునందు వాడు చెయ్యవలసిన పనులు చేస్తాడు. నువ్వు బ్రహ్మచర్యంలో ఉండగా వాడిని ఎండగట్టి వాడితో నువ్వేమో ఏకాదశి ఉపవాసాలన్నీ చేయించేస్తే, వాడితో ఉపవాసాలు చేస్తే వాడి శరీరం చిక్కి శల్యమైపోతే వాడు ఏం చదువుకుంటాడు? వాడు సముపార్జించే జ్ఞానమే ఉంటుంది? వాడికి అసలు చదువుకున్నదే లేకపోతే వాడు ఉత్తమమైన కర్మ ఏం చేస్తాడు? వాడు ఒక ఉత్తమమైన కర్మ చెయ్యాలంటే చదువుకునే సమయంలో వాడు చదువుకోవాలి. కాబట్టి బ్రహ్మచారికి ఉపవాసము లేదు. బ్రహ్మచారి కడుపు నిండా తినచ్చు. బ్రహ్మచారిని ఉపవాసాలు చెయ్యమని ధర్మశాస్త్రములు చెప్పలేదు. బ్రహ్మచారి ఆయనకి కడుపు నిండా తినడానికి లేదు, భిక్షాందేహి అని తింటారు. ఆయనకి ఆ హక్కు ఉంది. అందుకే ఒకవేళ భిక్షాందేహిని ఇంటి ముందుకు వెళ్ళకపోయినా వారాలు చేసుకుని బ్రతికాడండి అని లోకంలో ఒక మాట ఉంటుంది. చదువుకునే రోజుల్లో వారం చెప్పుకుంటారమ్మా, అంత ఐశ్వర్యవంతుణ్ణి కాను, ఆదివారం నాడు మీ ఇంట్లో చేస్తాను, సోమవారం నాడు మీ ఇంట్లో చేస్తాను, మంగళవారం నాడు మీ ఇంట్లో చేస్తానని అడిగితే, పూర్వం అలా పేదవారై చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒకరోజు అన్నం పెట్టేవారు. ఒక కుటుంబంలో వారాలబ్బాయి అని పేరు. అంటే అది తక్కువతనం కాదు, గృహస్థు ఉన్నది. ఎందుకంటే అదిగో అటువంటి వాడిని పోషించి వాడు చదువుకునేటట్టు చేయడానికి, వాడు చదువుకోవాలి కాబట్టి అన్నం పెడుతున్నారు. వాడు అది తినేసేసి చదువుకోవడం మానేస్తే అన్నం పెట్టక్కర్లేదు. వాడు ఇప్పుడు చదువుకుంటాడు. బాగా చదువుకున్న తర్వాత వాడు గృహస్థ అయ్యాడు. ఇప్పుడు గృహస్థ అయిన తర్వాత వాడు విత్తమును సముపార్జించాలి. అప్పుడు ధర్మం అది. భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవాలి, ధర్మం అది. భార్యతో కలిసి పడుకోవాలి, ధర్మం అది. బిడ్డల్ని కనాలి, ధర్మం అది. నా కుటుంబం అంతా వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి, ధర్మం అది. మెట్ట వేదాంతం తీసుకెళ్లి ఇళ్లలో చెప్పకూడదు. సన్యాసులు పాటించే ధర్మాలు పట్టుకెళ్లి ఇళ్లలో ప్రయోగం చేయడం మొదలెట్టారనుకోండి, నాశనం అయిపోతాయి కుటుంబాలు. సన్యాసి బోధ చేస్తే గృహస్థుకు పనికొచ్చే ధర్మమే సన్యాసి బోధ చెయ్యాలి తప్ప సన్యాసి తన ధర్మాన్ని గృహస్థులకి చెప్పకూడదు. తన ధర్మం తాను భంగం చేసిన వాడు అవుతాడు. పరమాచార్య స్వామి ఎప్పుడైనా సభలో మాట్లాడితే గృహస్థ ధర్మం మాట్లాడేవారు. ఆయన సన్యాసి, ఆయనకి తెలీదా ఎందుకు అలా మాట్లాడడం? సభలో ఉన్న వాళ్ళందరూ గృహస్థులైతే నేను సన్యాస ధర్మాలు మీకు 2 గంటల సేపు వారం రోజులు ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, అవి మీ వంట పడితే, మీ కుటుంబాలు పాడైపోతే ఎవడు జవాబుదారి దానికి? అది ధర్మం అనుకుంటే. గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడాన్ని శాస్త్రాలు అంగీకరించలేదు. గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచారిగా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. బ్రహ్మచారిగా ఉండి గృహస్థులా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి తగిన కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అలా చెయ్యడం అందుకే ధర్మము అంటే కర్మయే ధర్మం అవుతుంది. శాస్త్ర విహితమైనటువంటి కర్మకు ధర్మమని పేరు, వ్యక్తమైనటువంటి గుణమునకు దయా అని పేరు శాస్త్రంలో. నాకు భూతదయ ఉందనుకోండి, భూతదయ ఉంది అని గుర్తేమిటంటే నేను ఏ కారణం చేతనో విద్యుత్ చీగల మించి విద్యుద్ఘాతం తిని కింద పడిపోయినటువంటి కాకైనా సరే అయ్యయ్యో అని వెళ్ళి కాసి నీళ్లు చల్లి గబగబా తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టి కాసిన నూకలో ఏవో పోసి తినిపించి పర్వాలేదు దీనికి స్వస్థత కలిగింది అన్ననాడు పట్టుకెళ్ళి ఆ కాకిని విడిచిపెట్టేశాను అనుకోండి, అప్పుడు నా యందు ఉన్నటువంటి భూతదయానబడేటటువంటి గుణము ఆచరణాత్మకముగా వ్యక్తమైతే దయ. అంతేకాని నాకు అన్నీ తెలుసండి, అన్ని ప్రాణులను చాలా గౌరవించాలండి అని చెప్పేసి కనపడ్డ వాళ్ళందరినీ కొడితే అది కాదు దయ అంటే. దయ అంటే వ్యక్తమైతేనే దయ, దట్ విచ్ ఇస్ మేనిఫెస్టెడ్ అంటారు. అంటే వ్యక్తమైతే, ఆచరణాత్మకమైతే భూతదయ అని పేరు. ఎప్పుడైతే ఆయన యోగస్థ క్రియకర్మాణి అన్నాడో ఆ మాట అన్న ఉత్తర క్షణంలో వైదికమైన కర్మాచరణము చెయ్యమని మాత్రమే శాసనము, తప్ప నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు అప్పటికి బాగుంటాయి, తరువాతి కాలంలో విచారమునకు కారణమవుతాయి. ఒక వయస్సులో చేసిన పని సంతోషంగా ఉంటుంది, అప్పటికది నేను చాలా మంచి పని చేశాననిపిస్తుంది. ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఆ పని చాలా బాధాకరం ఉంటుంది. దశరథ మహారాజు గారు ఇచ్చ వచ్చిన రీతిలో వేటాడాడు, ధర్మం తప్పి. వేటాడినప్పుడు ఆయనకి బాగుంది. మంచి చీకట్లో శబ్దమును బట్టి బాణం వదిలేశాడు, మునికుమారుడికి తగిలేసింది.

ఆయన శాపవాక్కు విడిచిపెట్టాడు. నేను ఎలా అయితే కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నానో అలాగే నువ్వు కూడా కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతావురా అన్నాడు. దశరథుడు సంతోషించాడు. ఆయన అనుకున్నాడు, మా వంశంలో చాలామందికి పిల్లలు లేకపోతే ఇబ్బంది పడ్డారు, కొడుకులు లేరు కొడుకులు లేరని పెద్ద పెద్ద యాగాలు చేశారు. ఈయన నాకు కొడకా కొడకా అంటూ వెళ్ళిపోతావంటున్నాడు, కాబట్టి నాకు కొడుకుంటాడు అని సంతోషించాడు. కౌశల్యతో చెప్పుకున్నాడు. ఆ వయస్సులో శాపం సంతోషం అనిపించింది. నిజంగా కొడుకుని విడిచిపెట్టి చచ్చిపోవలసి వచ్చిన రోజున, రామా రామా అంటూ చచ్చిపోవలసి వచ్చిన రోజున నాకు ఇప్పుడు మునిశాపం గుర్తొస్తోంది కౌసల్య. ఆ రోజున ఏమో అనుకున్నాను, ఈ రోజున అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదెంత కష్టమో తెలిసి వస్తోంది. ఏ ఆశ్రమాన్ని నువ్వు స్వీకరించాలో కూడా శాస్త్రం చెప్తోంది. ఒకప్పుడు బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం బాగుంది కదా అని పెళ్లి చేసుకుండా ఉండిపోతాను అంటే అప్పటికి బాగుంటుంది. ఓ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలిసిన నాడు నువ్వు ఏది చేస్తున్నా, ఎంతమందికి సంతోషం కలుగుతున్నా నీవు మాత్రం అశాంతితోనే ఉంటావు. వెలుగుతున్న దీపం తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుతురిచ్చినా తాని మాత్రం కరిగిపోతున్నట్లయిపోతుంది. ఎప్పటి ఆశ్రమం అప్పుడే బ్రహ్మచర్యంలో బాగా చదువుకోవాలి, గృహస్థాశ్రమంలో భార్యని ప్రేమించాలి, బిడ్డల్ని ప్రేమించాలి, భార్యా బిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు పూజ చేయాలి. మెట్ట వేదాంతం అని లోకంలో ఒకటి ఉంటుంది, సంసారంలో ఉంటారు ఉండి ఆ ఏమిటండి అనుబంధాలు అంటూ ఉంటారు. ఏమిటండి ఈ అనుబంధాలు ఏంటి అలాంటప్పుడు కాషాయం కట్టుకుని వెళ్ళిపో, అలా మాట్లాడకూడదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే బాగా పరిశీలనం చేయాలి శాస్త్రాన్ని. శాస్త్రమును పరిశీలనం చేస్తూ వైరాగ్యమును పొందుతూ ఉండాలి. ఓ ఇవి ఇలా నడుస్తూ ఉంటాయి, ఇది ఈశ్వర కృప, ఇది దీని తమాషా అని తెలుసుకుంటూ ఉండాలి. కానీ పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమేవ చేత్, వ్యాసుడు దేవీ భాగవతంలో తీర్పిచ్చాడైన, నీవు తపసా షడ్రిపూంజిత్వ భార్యాం పుత్రే నివేశ్యచ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంసారంలో కూర్చొని వైరాగ్యం మాట్లాడతానంటే అది మెట్టవేదాంతం, అది నీ పరిణతి లేనితనాన్ని తెలియచేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడం, నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఆదర్శం పెట్టుకోవడం కుదరదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి, నీ జీవితానికి ఆదర్శం గృహస్థే అయి ఉండాలి. తప్పించి నీ జీవితానికి ఆదర్శం ఎవరో ఒక సన్యాసిని తీసుకుని ఆదర్శంగా పెట్టుకుంటానంటే కుదరదు. ఎలా అనుకరిస్తావు, ఎలా కుదురుతుంది నాకు చెప్పండి. శాస్త్రాలు వాటిని అంగీకరించలేదు, అదంతా అయోమయ జీవితాలు, అవి అర్థం అర్థం లేని జీవితాలు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, వాళ్ళకి సరి అయిన ప్రవేశం లేదు, వాళ్ళు సరి అయిన గ్రంథములను చదువుకోలేదు, వాళ్ళు సరి అయిన గురువుగారి దగ్గర పాఠం చెప్పించుకోలేదు. చెప్పించుకోని కారణం చేత వాళ్ళు పాడైపోతారు, వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తారు. అర్థం అర్థం లేనటువంటి సన్యాసిల్లాగా గృహస్థాశ్రమంలో ఉండి బతుకుతూ ఉంటారు. నాకు పరమ అసహ్యం అలాంటి వాళ్ళని చూస్తే. అలా ఉండకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే అలా ఉండకూడదు. బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండాలి, గృహస్థు గృహస్థుగా ఉండాలి, వానప్రస్థు వానప్రస్థుగా ఉండాలి, సన్యాసి సన్యాసిగా ఉండాలి. అంతేకాని ఒక ఆశ్రమాన్ని తీసుకొచ్చి ఇంకో ఆశ్రమంలోకి కలగాపలగం చేస్తే అసహ్యంగా ఉంటుంది. నువ్వు సన్యాసం స్వీకరించావు, ఊరు బయటికి వెళ్ళి కూర్చోవు, చెట్టు తొర్రలో కూర్చోవు, శ్మశాన వాటికలో కూర్చోవు, నీకెందుకు ఆర్సీసీ బిల్డింగ్? అప్పుడు నువ్వు అడగకూడదు. ఇక నీకు ఏదీ విడిచిపెట్టలేకపోతే కాషాయం ఎందుకు? అన్నీ విడిచిపెట్టేయగలిగితే కాషాయం కట్టుకో.

0: 90.4.
1: మెరుగైన కోళ్లకు ఆహారాన్ని ఇవ్వడం. ఆఫ్రికాలో జంతు ప్రోటీన్ల ప్రముఖ మూలముగా కోడి మాంసమును సేవిస్తారు. గ్రామీణ ప్రదేశాల్లో చాలా కుటుంబాలు నాటుకోళ్లను మాంసము మరియు గుడ్ల కొరకు పెంచుతారు. కోళ్లను ఆహారం ఏరుకోవడానికి స్వేచ్ఛగా వదిలేస్తారు, కాబట్టి అందులో చాలా కోళ్లు తప్పిపోతాయి. మెరుగైన కోళ్లకు షెడ్లల్లో బతికే అలవాటుంటుంది, కాబట్టి అవి ఘనాహారానికి నాటుకోళ్ల కంటే మెరుగ్గా స్పందిస్తాయి. మెరుగైన కోళ్లకు ఆహారం ఎలా అందించాలో మనం ఈ వీడియోలో చూద్దాం.
2: మెరుగైన కోళ్లను పెంచటం సులువు కాబట్టి నేను వాటినే పెంచుతాను. ఎక్కువ డబ్బులేని వాళ్లు కూడా వీటిని పెంచి వాళ్ల అవసరాలను తీర్చుకోవచ్చు. దిగుమతైన కోళ్లు వీటికన్నా చాలా ఖరీదు చేస్తాయి.
3: మేము మెరుగైన కోళ్లను పెంచి మా పిల్లల బడి ఫీజు కట్టడానికి సహాయపడుతుంది. నా భర్త ఇంట్లో లేనప్పుడు మా బిడ్డకు బడికి పుస్తకం కొనాలంటే నా దగ్గర అంత డబ్బు లేకపోతే నేను ఒక కోడిని అమ్మొచ్చు. కొన్ని కోళ్లు మా రోజువారీ ఖర్చుల కోసం కూడా అమ్మొచ్చు. అంతేకాకుండా మెరుగైన కోళ్లను అమ్మి నా కోసం కూడా కొన్ని వస్తువులు కొని సంతోషపడతాను.
1: ప్రతి జీవిలాగే కోళ్లకు కూడా శక్తి, మాంసకృతులు, ఖనిజ మరియు విటమిన్లతో కూడిన ఆహారం ఎంతో అవసరం. వాటికి సస్యాహారం ఇచ్చి కొంతవరకు ఈ అవసరాలను తీర్చవచ్చు. ఇది తాజా ఆకులు, కూరలు లేక పళ్ళు కావచ్చు. కానీ మెరుగైన కోళ్ల ఉత్పత్తిని పెంచడానికి వాటికి విత్తనాలు, ఆయిల్ కేక్లు, ఊకా వంటి మిశ్రమంతో ఘనాహారం తినిపించాలి. మొదటిగా ధాన్యాలు. ఇవి కోళ్లకు మంచి శక్తిదాయకాలు, కానీ ఇవి మానవ వినియోగానికే పరిమితం మరియు అవి చాలా ఖరీదైనవి కూడా. దక్షిణ బెనిన్లోని కొందరు ఉత్పత్తిదారులు దీనికి ఎలా పరిష్కారం కనుక్కున్నారో విందాం.
2: జొన్నలు ఖరీదెక్కువ కాబట్టి నేను పిండి మరలోని మిగుళ్లను వాడతాను. ఇది ధాన్యాల పిండి. వీటిని మనం మర నుండి తక్కువ ధరకు కొనవచ్చు. మనకు జొన్నలలో కావాల్సింది పౌష్టికత. ఇది మనకు ఈ పిండి మిగుళ్లలో దొరుకుతుంది.
1: మీరున్న స్థలాన్ని బట్టి వరి, సిరిధాన్యాలు లేక జొన్న మిగుళ్లు కూడా ఉండవచ్చు. రెండవది, కోళ్ల పెరుగుదలకు మాంసకృతులు అవసరం. ఇది సోయాబీన్ నూనె బిళ్ళలు లేక పామ్ నూనె బిళ్ళల్లో ఉంటాయి. కొందరు రైతులు తక్కువ ధరల మాంసకృతులున్న ఇతర ఆహారాన్ని కొంటారు.
2: చేప వ్యర్థాలలో మాంసకృతులుంటాయి కాబట్టి మేము కోళ్ల పెరుగుదలకు వాటిని వాడతాము. అవి దొరకకుంటే ప్రోటీన్లకు ఇంకో మూలమైన మునగాకును వాడతాము.
1: చెదలలో కూడా చాలా మాంసకృతులుంటాయి. కోళ్లకు చెదలంటే చాలా ఇష్టమున్నా వాటిని అప్పుడే పుట్టిన కోడి పిల్లలకు తినిపించకండి. లియోన్ దస్సౌ ఇలా వివరిస్తున్నారు.
4: కోడి పిల్లల పేగులు చాలా సున్నితంగా ఉంటాయి, కాబట్టి చెదలని ఇవ్వము. 2 నుండి 3 వారాల వరకు వేచి ఉండి తర్వాత ఇస్తాము. చెదలను పెడితే పిల్లలు త్వరగా పెరిగి అమ్మటానికి తయారవుతాయి. అప్పుడు త్వరగా డబ్బులు సంపాదించవచ్చు.
1: కానీ జాగ్రత్త, ఎర్ర పెద్ద తలలున్న కరిచే చెదలను తినిపించకండి. అవి మీ కోడి పిల్లలను కరిచి చంపేయగలవు. 3వది, కోడి పిల్లలకు కాల్షియం వంటి ఖనిజాల అవసరం ఉంటుంది.
2: మేము ఎముకలను ఎండబెట్టి వాటిని కాల్చి పొడి చేస్తాము. ఈ ఎముకల పొడిలో కాల్షియం అధికంగా ఉండి కోడి పిల్లలకు బలమైన ఎముకలు మరియు వాటి గ్రుడ్ల పెంకులు తయారవుతాయి.
1: చాలా ఉత్పత్తిదారులు వాళ్లే వివిధ ఆహారాలను కలిపి సొంతంగా తయారు చేసిన మీరు తయారు చేసిన ఘనాహారాన్ని మీరు వ్యవసాయ డీలర్ల అంగళ్లలో కొనవచ్చు. వాణిజ్య ఘనాహారంలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లున్న ఊక కూడా కలుపుతారు. ఆరోగ్యమైన కోడి పిల్లలకు అవసరమైన లవణాలు కూడా ఘనాహారంలో ఉంటాయి. లవణాలు కోడి పిల్లల ఆకలిని పెంచి అవి బాగా తిని త్వరగా పెరుగుతాయి. ఇప్పటి వరకు మనం మెరుగైన కోళ్ల ఆహారంలోని వివిధ పౌష్టికాంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని ఎలా తినిపించాలో చూద్దాం. కోడి పిల్లలకు వాటి వయసును బట్టి ఆహార అవసరాలు వేరుగా ఉంటాయి, కాబట్టి వాటిని సైజు వారీగా వేరు చేయాలి. కోళ్ల కంటే కోడి పిల్లల ఆహారంలో అధిక ప్రోటీన్లుంటాయి, కానీ గుడ్లనిచ్చే కోళ్లకు

0: శక్తి, కాల్షియం వంటి ఖనిజాలు అవసరం. కోడి పిల్లలను వాటి పరిమాణాన్ని బట్టి విడివిడిగా ఎందుకు ఉంచాలనే దానికి కారణం కాలిస్తోకిన్ వివరిస్తున్నారు.
1: కోడి పిల్లల్ని కలిపి ఒకే చోట ఉంచితే పెద్ద పక్షులు ఆహారాన్ని తినేసి చిన్న కోళ్లను తిననీయవు. అందుకే ఇలా విడివిడిగా షెడ్లలో పెడితే అవి సరిగ్గా ఆహారాన్ని సేవిస్తాయి.
0: ఆహారాన్ని ఫీడర్లలో, నీటిని తొట్టిలలో పెట్టి వాటిని నేల నుండి ఛాతీ ఎత్తులో పెడితే ఆహారం కలుషితము మరియు వ్యర్థం కాకుండా ఉంటాయి.
2: మేము కోడిపిల్లల లెక్క చూసి కొంచెం దూరం దూరంగా ఫీడర్ల నుంచుతాము. పక్షులు చాలా ఇరుగ్గా ఉంటే వాటికి తినడం ఇబ్బందిగా ఉండి పెరుగుదలను తగ్గిస్తుంది. అంతేకాకుండా అవి కీచులాడుకుని ఎదుగుదలను దెబ్బతీస్తాయి.
0: కోడిపిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే వాటి ఫీడర్లను, తొట్టిలను రోజూ శుభ్రం చేసి నింపి అనారోగ్యాలను నివారించాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాన్ని మరోసారి మననం చేసుకుందాం. మెరుగైన కోళ్లకు పౌష్టికాహారాన్ని ఇచ్చి మంచి దిగుబడి పొందవచ్చు. కోళ్ల వయసుని బట్టి వాటి ఆహారంలో శక్తి, మాంసకృతులు, ఖనిజాలు, విటమిన్లు వేర్వేరు ప్రమాణంలో అందించాలి. కోళ్ల అవసరాలు కొంతవరకైనా తీర్చడానికి రోజూ పచ్చ ఆహారాన్నివ్వాలి. వాటిని సైజు వారీగా వేరువేరు షెడ్లలో పెడితే వాటికి సరైన ఆహారం అందుతుంది. అవి సులభంగా తిని కీచులాడుకోకుండా వాటికి కావలసినన్ని ఫీడర్లు పెట్టాలి. ఆహారం వ్యర్థం కాకుండా ఫీడర్ల మరియు నీళ్ల తొట్టిలను నేల నుండి ఎత్తులో పెట్టాలి. రోగ నివారణ చేసేందుకు ఫీడర్లను మరియు తొట్టిలను రోజూ కడగాలి. ఇక్కడ నేర్చుకున్నవన్నీ అమలు పరిస్తే మీ కోళ్ల పెంపకాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Pantinuppa, Pallu Padipoyaya, Chigula Nunchi Raktam Vastunda, Leka Maredena Palla Samasyato Ibbandi Padutunnara.
4: Mee Danta Arogyaniki Adhunika Treatment Andichi, Namakamaina Chiranama, Siridhanya Dental and Implant Center, Bhimavaram.
3: Danta Vaidya Vritti లో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు
4: డాక్టర్ పసుబులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట పూర్తిగా పళ్ళు లేని

0: కి డెంచర్ పళ్ళ సెట్ ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలీదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులకి లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడదు.

0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే అమూల్య. ఈ రోజు ఆయుష్మాన్ బావాలో కొన్ని మంచి విషయాలను తెలుసుకుందాం. మరి ఆ కబుర్లేంటో వినేద్దామా? చాలా కాలంగా మీరు సరిగ్గా నిద్రపోవడం లేదా? అయితే వైద్యులను తక్షణం సంప్రదించాల్సిందే, లేదంటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక సరికొత్త పరిశీలన. ఎంత సమయం నిద్రపోతున్నారు అన్నది కాదు, మధ్య మధ్యలో మెలకువ రాకుండా ఎంత గాఢంగా నిద్రపోతున్నారన్నదే ముఖ్యమాట. ఎందుకంటే తరచూ మెలకువ వచ్చేస్తుంటే, ముఖ్యంగా పురుషుల్లో ఇలా జరుగుతుంటే దాని ప్రభావం వాళ్ళ మెదడు మీద పడుతుండట. దీనివల్ల వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, స్థిరంగా ఆలోచించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, దీనివల్ల వయసు కన్నా మరో 5 ఏళ్ళు ఎక్కువగా కూడా కనిపిస్తారట. ఇంకా హృద్రోగ సమస్యలు, ఆల్జీమర్స్ కూడా రావచ్చట. అంటే మీరు ఎంత బాగా నిద్రపోతే మీ మెదడు కూడా అంత చురుగ్గా పనిచేస్తుందన్నమాట. కాబట్టి మీ నిద్రాదేవి మీద ఒక అన్నేయండి మరి. లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలను తెలుసుకునే ముందు ఒక పాట వినేయండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622344. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. రోజు గుప్పెడు బాదం పప్పు తింటే గుండెకు మంచిదని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో పిండి పదార్థాలతో చేసిన ఏ కేకో బిస్కెట్లు తినడం కన్నా రోజు 42 గ్రాముల బాదం పప్పుని తినడం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తకపోవడమే కాదు, పొట్ట కూడా తగ్గుతుందని వాళ్ల పరిశీలనలో తేలిందట. ఇందుకోసం వీళ్ళు అధిక బరువుతో బాధపడే 52 మంది మధ్య వయస్కుల్ని తీసుకున్నారు. ఇందులో సగం మందికి 12 వారాల పాటు కేకులు, బిస్కెట్లు లాంటి వాటిని, మిగిలిన వాళ్ళకి బాదం పప్పుని స్నాక్స్గా ఇచ్చారు. ఇతరత్ర ఆహారాన్ని ఎవరి బరువుకి తగినట్లుగా వాళ్ళకి లెక్కగట్టి ఇచ్చారట. అయితే బాదం ఇచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళకన్నా చెడు కొలెస్ట్రాల్, కొవ్వుల శాతం తగ్గినట్టు తేలిందట. దీన్ని బట్టి ఇతరత్ర స్నాక్స్ వెరైటీలు తినడం కన్నా రోజు గుప్పెడు బాదం తినడమే మేలని వాళ్ళు చెబుతున్నారు. లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట వినేయండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
2: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
3: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
5: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ధ చేయవద్దంటున్నారు పరిశీలకులు. దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం

పాటు మెదడు కూడా దెబ్బతినవచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే వేలకి సరిగ్గా తినకపోవడం లేదా చాలా తక్కువగా తినడం వల్లే పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి, ఫలితంగా గ్యాస్, మంట వస్తాయి. దీనివల్ల మెదడుకి అందాల్సిన ఆహారం అందకపోవడంతో పాటు గ్యాస్ కారణంగా జ్ఞాపక శక్తికి సంబంధించిన నాడీ కణాల పనితీరు పూర్తిగా దెబ్బతింటుందని జార్జియా మెడికల్ కాలేజ్కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఆహారం లేకపోవడం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడితే మెదడుకే ప్రమాదం. అంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడడం ఎంతైనా సముచితం. లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక మంచి పాట వినేయండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావా. 60-70 సంవత్సరాలు దాటాక చాలా మందిలో, ముఖ్యంగా మహిళల్లో, ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపరాసిన్ బారిన పడడం చూస్తుంటాం. దీనివల్ల వృద్ధాప్యంలో ఏమాత్రం జారిపడ్డా ఎముకలు విరిగిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే సంతృప్తికరమైన జీవితం గడిపిన వాళ్లలో ఆస్టియోపరాసిన్ బారిన పడే శాతం తక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. స్త్రీ పురుష భేదం లేకుండా వయసు మీద పడే కొద్దీ సహజంగానే ఎముకల సాంద్రత తగ్గిపోతుంటుంది. అయితే మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈ సమస్య మరీ ఎక్కువ. శారీరక శ్రమ లోపించడం, కాల్షియం తీసుకోకపోవడం, డి విటమిన్ లోపం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి సహజంగానే తలెత్తుతుంటుంది. అయితే వీటన్నిటితో పాటు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్లతో బాధపడే వాళ్లలో ఈ సమస్య అధికం అని తేలింది. ఇందుకోసం వీళ్ళు సుమారు 2000 మంది మహిళల్ని పరిశీలించగా, ఒత్తిడితో బాధపడుతూ అసంతృప్తికర జీవితం గడిపిన వాళ్లతో పోలిస్తే సంతృప్తిగా ఆనందంగా జీవించిన వాళ్లలో ఎముకల సాంద్రత ఎక్కువని తేలింది. దీన్ని బట్టి హాయిగా సంతోషంగా జీవించే వాళ్లలో ఎముకలు బలంగా ఉండటంతో పాటు వృద్ధాప్యంలో వాటికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం తక్కువ. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదా, ఈ రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం, సైనింగ్ ఆఫ్. మీ ఆజే అమూల్య.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
1: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
2: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
2: అమ్మా, బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: is Vishnu FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం రాజా రామ్మోహన్ రాయ్ తెలుగు పాఠం వింటారు.

పిల్లలు, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు దాటిపోయింది. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలం ఎంతో మంది మహనీయుల కృషి ఫలితం. 1947కు ముందు ఇంచుమించు 2 శతాబ్దాల పాటు మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. ఆ రోజుల్లో ప్రజలలో అజ్ఞానం, నిరక్షరాస్యత, ఐకమత్యం లోపించడం, మూఢనమ్మకాలు, మూఢాచారాలు పేరుకుపోయాయి. మనలోని ఈ బలహీనతలే విదేశీయులు అంతకాలం పరిపాలించడానికి కారణమయ్యాయి. మన దేశాన్ని పరాయి పాలన నుండి తప్పించడానికి, దేశానికి దాస్యం నుండి విముక్తి కలిగించడానికి, ప్రజలను జాగృతం చేయడానికి, ఐకమత్యం కలిగించడానికి ఎందరో మహానుభావులు కృషి చేశారు. ప్రజలలోని అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి వారిని స్వాతంత్ర్య సమరానికి సన్నద్ధులను చేయటానికి తోడ్పడిన మహానుభావులలో ప్రముఖంగా చెప్పుకోదగిన వాడు రాజా రామ్మోహన్ రాయ్. ఆ రోజుల్లో బాల్య వివాహాలు, సతీ సహగమనం అనే దురాచారాలు ఉండేవి. ఈ దురాచారాలను రూపుమాపటానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగిపోవాలంటే వారు చక్కగా చదువుకోవాలి, బ్రిటిష్ వారితో పోరాడాలంటే ఆంగ్ల విద్య అభ్యసించాలి. అందుకోసం ఈయన తాను చక్కగా చదువుకోవడమే కాక ప్రజలు ఇంగ్లీషు నేర్చుకోవడానికి వీలుగా అనేక ఆంగ్ల పాఠశాలలు స్థాపించాడు. బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని చట్టపరంగా నిషేధించడానికి కృషి చేశాడు. సర్వమత గ్రంథాలను చదివి ఆకళించుకున్నాడు. ఈ మహానుభావుడిని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదూ, ఇదిగో వినండి.

0: అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, ఎక్కడున్నావు అన్నయ్య? ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అన్నయ్య, అన్నయ్య, నాకు ఈ పాఠం చెప్పవా?
1: రావమ్మ, రావమ్మ, నా ముద్దుల చెల్లెమ్మ.
0: చెప్పో.
1: పాఠమైతే చెబుతాను, మరి శ్రద్ధగా వింటావా?
0: అబ్బబ్బా, నీ కవిత్వంతో చంపేస్తున్నావు కదా.
1: అలా అంటే నీ చెప్పను, నీ దారిన నువ్వు పో.
0: తప్పైపోయింది తండ్రి, నిన్ను నీ కవిత్వాన్ని ఏమీ అనను, కాని పాఠం చెప్పు.
1: అలా రా దారికి, ఇటు వచ్చి కూర్చో, ఆ పుస్తకం ఇటుతే.
0: ఇదిగో.
1: సంస్కర్త సంస్కర్త సంఘాన్ని సంస్కరించిన మహా గొప్ప సంస్కర్త.
0: అబ్బా, మళ్ళీ కవిత్వం మొదలు పెట్టాడు.
1: వంగ భాష మాతృభాష, సంస్కృతం, పారసీకం, ఆంగ్లేయం, అరబ్బీ, గ్రీకు, లాటిన్ భాషలెన్నో నేర్చాడు, గ్రంథాలెన్నో చదివాడు.
0: ఎవరయ్యా స్వామి ఆయన?
1: శ్రద్ధగా విను.
0: సరే చెప్పు.
1: వేదాంతాలు, ఉపనిషత్తులు, సర్వమత గ్రంథాలు చదివాడు, అన్ని మతాల సారం ఒక్కటేనన్నాడు, మూఢాచారాలు వద్దన్నాడు, విగ్రహారాధన కూడదన్నాడు, కులమేదైన మతమేదైన భగవంతుడు ఒక్కడేనని, మనసులోనే ధ్యానించమని బోధలెన్నో చేశాడు, బ్రహ్మ సమాజం స్థాపించాడు.
0: అర్థమైందిలే.
1: ఏమిటి?
0: ఎవరంటే అతనెవరంటే ఎవరో కాదు, అతడే అతడే రాజా రామ్మోహనుడు.
1: శభాష్.
0: అమ్మో, ఇదేంటి, నాకు కూడా కవిత్వం వచ్చేస్తుంది. ఇందాకటి నుండి ఎవరా ఎవరా అనుకుంటున్నా, బ్రహ్మ సమాజం అనగానే రాజా రామ్మోహన్ రాయ్ గురించేనని అర్థమైంది.
1: 1772

0: లో బెంగాల్లో పుట్టాడు. రాధానగరు అతని గ్రామం. రమాకాంతుడు అతని తండ్రి.
1: ఏం కాదు, అతని తండ్రి పేరు రమాకాంత్ రాయ్, తల్లి పేరేమో ఫూల్ ఠాకూరాణి.
0: సతీ సహగమనం నిర్మూలించి ఆంగ్ల విద్యను ప్రోత్సహించి రచనలెన్నో చేశాడు, పుస్తకాలే రాశాడు.
1: ఇదిగో ఇంకా ఆపుతావా లేదా? నేను పాఠం చెప్పమని అడిగితే నువ్వు కవిత్వం మొదలుపెట్టి ఆపేంటసలు?

0: బోలెడు ఉండాలి.
1: వేసావమ్మ పప్పులో కాలు, బాల కవిత్వం మాది పిల్లల కవిత్వం.
0: ఇదిగో ఆ గొడవంతా నాకెందుకు, నాకు పాఠం పాఠంలాగా చెప్పు అంతే.
1: సరైతే, ఇప్పటి వరకు నీకేమర్థమైందో చెప్పు.
0: రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్లోని రాధానగర్ లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు రమాకాంత్ రాయ్, తల్లి పేరు ఫూల్ ఠాకూర్ రాణి. అన్ని మతాల గ్రంథాలు అంటే వేదాంతాలు, ఉపనిషత్తులు, ఖురాన్, బైబిల్ వంటి మత గ్రంథాలన్నింటినీ రాజా రామ్మోహన్ రాయ్ క్షుణ్ణంగా చదివారు. అన్ని మతాల సారం ఒక్కటేనన్నాడు, భగవంతుడు ఒక్కడేనని. విగ్రహారాధన మానేసి మనసులోనే భగవంతుని ధ్యానించమని చెప్పాడు. ఇంకా ఏం చేశాడంటే బ్రహ్మ సమాజం స్థాపించాడు. ఇంకా అంతే, ఇంకేం గుర్తులేదు.
1: ఇంకేం గుర్తులేదా కొంచెం కూడా?
0: అయ్యో అన్నయ్య, అసలు విషయం మర్చేపోయాను. సతీ సాగమనం నిర్మూలించాడు, ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు. వంగభాష అతని మాతృభాష. సంస్కృతం, పారసీకం, ఆంగ్లేయం, అరబ్బీ, గ్రీకు, లాటిను భాషలెన్నో నేర్చాడు.
1: వెరీ గుడ్. ఇన్ని భాషలు నేర్చుకున్నాడు కాబట్టి అతను ఎన్నో గ్రంథాలు చదవగలిగాడు, ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాడు. ఆ రోజుల్లో మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తుండేవారు కదా, వాళ్ళు పరాయదేశం వాళ్ళైనా వాళ్లలో ఉన్న మంచిని కూడా మనం నేర్చుకోవాలని, మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఆంగ్ల భాష నేర్చుకోవడం అవసరమని చెప్పాడు. ఇంకేం చెప్పాడో తెలుసా?
2: సాంఘిక దురాచారాలను ఎదుర్కోవడానికి విద్య ఒక్కటి అసలైన ఆయుధం. నిరక్షరాస్యత నిర్మూలనమే ముందుగా చేపట్టవలసిన కార్యక్రమం. పిల్లల్ని కొట్టి భయపెట్టి విద్య నేర్పించడం మంచి పద్ధతి కాదు. పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయునికి చేరువు కావడానికి వీలైన వాతావరణాన్ని సృష్టించాలి. క్రమశిక్షణ, గురుభక్తి మనసులో నుండే రావాలి. భయపెట్టి వాటిని రప్పించకూడదు. ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్ల విద్య అవసరం చాలా ఉంది. స్వాతంత్ర సముపార్జనకు ఆంగ్ల విద్య నభ్యసించడం అవసరం.
0: అన్నయ్య, రాజా రామ్మోహన్ రాయ్కి పిల్లలంటే ఇష్టమేనా?
1: చాలా ఇష్టం. రామ్మోహన్ రాయ్కి ఓ తోట ఉండేది. ఆ తోటలో చెట్ల నిండా పండుండేవి. పిల్లలందరూ పండ్ల కోసం తోటలోకెళ్లి మిగిలిన చెట్లను కూడా పాడు చేసేవారు. ఒకసారి రామ్మోహన్ రాయ్ వాళ్లని దూరం నుంచే చూశాడు.
2: పిల్లలు రండి రండి, ఇంట్లోకెళ్లి కూర్చుందాం. మాలీ, పిల్లలొచ్చారు, పళ్ళు కోసుకురా. పండ్లు మాలి కోసుకొస్తాడు గాని మనమిక్కడే కూర్చుందాం, రండి. మీరు పండ్లు దొంగతనం చేయటం, వాటి కోసం పోట్లాడుకోవటం చెయ్యకూడదు.
3: పండ్లు ఇవ్వండి బాబు.
2: అక్కడ పెట్టి వెళ్ళు. పిల్లలు తీసుకోండి, మీకు కావలసినన్ని పండ్లు తినండి. మీకు ఎప్పుడు పండ్లు కావాలన్నా మీకు కావలసినన్ని పండ్లు అడిగి తీసుకువెళ్ళండి.
0: రామ్మోహన్ రాయ్ ఎంత మంచివాడో.
1: తన భావాలన్నింటినీ ప్రచారం చేయడానికి బ్రహ్మ సమాజం స్థాపించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యులందరూ మనసులోనే భగవంతుని ధ్యానించేవారట.
0: అవును మరి, విగ్రహారాధన చేయకూడదన్నది వారి సిద్ధాంతం కదా.
1: సరేగాని, అసలు సతీ సహగమనం అంటే ఏంటో తెలుసా నీకు?
0: ఓ, సతీ సహగమనం అంటే భర్త మరణిస్తే భార్య కూడా భర్త శవంతో పాటు ఆ చితిమంటల్లో దూకి మరణించటం. ఆ రోజుల్లో ఇది ఒక నియమంగా ఉండేదట. భార్యకి ఇష్టమున్నా లేకపోయినా ఆమె చేత బలవంతంగా సహగమనం చేయించేవారట. రామ్మోహన్ రాయ్ వదిన అలోక్ మంజరి కూడా ఈ దురాచారానికి బలయ్యారు.
4: వద్దు బాబు, నన్ను ఆపకు. నా భర్తని పొట్టన పెట్టుకునే అగ్నిహోత్రంలోనే నేను ఆహుతైపోతాను. నేను ఆహుతైపోతాను.
5: భర్తని అనుసరించే ఆమె సతి.
6: భర్తతో పాటు మరణించడం భార్య విజిత్ ధర్మం. తీసుకురండి.
5: భర్తను వెంబడించే భార్య ధన్యురాలు, కాబట్టి ఆమెను సతీ సహగమనం చేయించాలి.
6: తీసుకురండి, తీసుకురండి, ఆమెను కట్టేయండి.
7: ఆగండి, నిప్పట్టించండి, ఆగండి. వదిన, నువ్వు బ్రతికి ఉండగానే దగ్ధం కావడానికి వీలు లేదు.
5: కులభ్రష్ట.
6: మన ధర్మశాస్త్రాల గురించి అతనికేం తెలుసు? మీరు కానివ్వండి.
7: ఆగండి, నా అన్నను శాంతంగా పోనివ్వండి. చనిపోయిన వారు ఎప్పుడూ కూడా బ్రతికి ఉన్నవారిని తమతో రమ్మనరు. భర్తను కోల్పోయిన ఆమెను రక్షించండి. నా సోదరుని ఆత్మకు శాంతి ప్రసాదించండి. వదిన రండి, వచ్చేయండి. వదిన,
4: నేను ఇంకా ఎందుకోసం జీవించాలి? నన్ను పోని, ఆయనతో పాటే భస్మమైపోని.
7: వద్దు వదిన, నువ్వు వెనుతురుగు. మన స్త్రీలకు ఈ అమానుషమైన ఆచారం నుండి విముక్తి కలిగించిన దానివవుతావు. వైధవ్యం పొందిన ఇతర స్త్రీలను రక్షించి దేశానికి మహోపకారం చేసిన దానివవుతావు.
4: లేదు బాబు, అందరూ నన్ను విశ్వాసహీనురాలని, పతిత అని అంటారు. శాస్త్రాలను ధిక్కరిస్తే ఆ భగవంతుడు నన్ను

0: చేస్తాడు. ఆమెను అలాగే ఉండనివ్వండి.
1: అతని పక్కకు నెట్టండి, నిప్పండి, అంటించండి.
2: అమ్మా
0: రక్షించండి, రక్షించండి, నేను ఇంకా ఈ మంటల్ని భరించలేను. అమ్మా వేడి, ఈ వేడికి నా కళ్ళు కనపడటం లేదు. నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగించండి.
1: విడిచిపెట్టండి, ఆమెను విడిచిపెట్టండి, బయటికి లాగేయండి. ముద్ర విడిచిపెట్టండి, ముద్ర పెట్టండి. ఇది అధర్మం. భర్తతో భార్య చావాలనే నిబంధన రక్షణత్వం. అమానుషం. ఈ దురాచారాన్ని రూపమాపాలి, ఈ దురాచారాన్ని రూపమాపాలి. విడిచిపెట్టండి, వదిలిపెట్టండి, ఇది అధర్మం. భర్తతో భార్య చావాలనే నిబంధన రాక్షసత్వం. అమానుషం. ఈ దురాచారాన్ని రూపమాపాలి, ఈ దురాచారాన్ని రూపమాపాలి.
0: మహాపతివ్రత అండి. ఆలోకమంజరి పతివ్రతల కోవలోకి చేరిపోయింది. అదృష్టవంతురాలు స్వర్గానికి వెళుతుంది.
3: రాజా రామ్మోహన్ రాయ్ ఎంత వారించినా ఎవరూ పట్టించుకోలేదు పాపం.
4: అటువంటి భయంకరమైన దురాచారాన్ని నిర్మూలించడానికి రామ్మోహన్ రాయ్ పాటుపడ్డాడు. 1829 డిసెంబర్ 4వ తేదీన సతీ సహగమనాన్ని శాసనబద్ధంగా నిషేధించడం జరిగింది.
5: అందరూ శ్రద్ధగా వినండి. ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ నిబంధన అమల్లోకి వచ్చింది మొదలు సతీ సహగమనానికి సజీవ సమాధికి సహకరించిన లేక ప్రోత్సహించిన వాళ్ళందరూ శిక్షించబడతారు. ఆత్మత్యాగం చేసిన స్త్రీ తన ఇష్టంతోనే చేసిందా లేక బలవంతంగా చేసిందా అనే ప్రసక్తి లేకుండా కావాలని హత్య చేసిన దోషులుగా పరిగణింపబడి శిక్షార్హులవుతారు. వారికి జరిమానా లేక ఖైదు లేక రెండు శిక్షలు విధిస్తారో.
4: మొదట్లో కొంతమంది దీన్ని వ్యతిరేకించిన రాను ఈ దురాచారం రూపుమాసిపోయింది.
3: అన్నయ్య, రాజా రామ్మోహన్ రాయ్ తల్లిదండ్రులు అతన్ని ఏ విషయంలోనూ కాదనలేదా?
4: ఎందుకనలేదు?
0: నేను పూజించే దేవతా విగ్రహానికి వంగి నమస్కరించకపోతే నేను నా కొడుకు మొహం చూడనే చూడను.
1: నా మతాన్ని అగౌరవపరిచే కొడుకుతో కలిసి నేను ఉండలేను.
4: ఫలితంగా రామ్మోహన్ రాయ్ కొంతకాలం ఇల్లు విడిచిపోయాడు. చివరికి అతను విదేశాలకు వెళ్లేప్పుడు కూడా తన భార్యకు చెప్పకుండానే వెళ్లాడు. ఓడా రేవు దాటాక కానీ ఆమెకి ఈ విషయం తెలియలేదు. విదేశాలకు వెళ్లిన రామ్మోహన్ రాయ్ తిరిగి స్వదేశం రాలేదు. అతని ఆరోగ్యం బాగా దెబ్బతింది. విశ్రాంతి కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. కానీ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. తీవ్రమైన తలనొప్పి, తీక్షణమైన జ్వరంతో 1833 సెప్టెంబర్ 27వ తేదీన ఇంగ్లండ్లోని బ్రిస్టల్ నగరంలో ఆయన కన్నుమూశారు.
3: పాపం,
4: మరిక పాఠం వచ్చినట్లేనా?
3: రేపు పరీక్షలో ఫస్ట్ మార్క్ నాదే.
4: ఏంటి రేపు పరీక్ష? ఏది అది ఒకసారి నేనేం చెప్పానో చెప్పు.
3: ఇందాక చెప్పానుగా.
4: అన్ని వద్దులే, ముఖ్యమైన విషయాలు చెప్పు చాలు.
3: రామ్మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని నిర్మూలించాడు, బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు, ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు.
4: సతీ సహగమనం అంటే
3: మరణించిన భర్తతో పాటు భార్య కూడా ఆ చితిమంటల్లో దూకి మరణించడం.
4: సంస్కర్త సంస్కర్త సంఘాన్ని సంస్కరించిన మహా గొప్ప సంస్కర్త, మూఢాచారాలను తరిమి కొట్టి దురాచారాలను పారద్రోలి సంఘాన్ని సంస్కరించిన మహా గొప్ప సంస్కర్త ఎవరమ్మా? ఎవరమ్మా?
3: అతడే, అతడే రాజా రామ్మోహన్ రాయ్.
6: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం రాజా రామ్మోహన్ రాయ్ తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. హైస్కూల్ విద్యార్థుల కోసం కందుకూరి వీరేశలింగం తెలుగు పాఠం వింటారు.
3: పాఠశాల 30వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన డిఇఓ మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, ఇంకా నా తోటి సోదర సోదరిమణులారా, ఈ రోజు మనమంతా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో
7: మా అందరికీ బాగా తెలుసు. నువ్వేమీ చెప్పనక్కర్లేదు.
3: ఒరే చంటి, నన్ను వెక్కిరించావంటే తనతో చూడు.
7: తిరిగి తన్నడం నాకు చేతకాదేమిటి.
3: ఒరే, రేపు నేను మా స్కూల్లో స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వాలరా, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకరా, వెళ్ళరా.
7: అలారా దారికి చెప్పు, నేను కూడా విని తగిన సలహా ఇస్తాను.
8: ఎవరికినైనా తమరు సలహా ఇచ్చేది, ఇహ వాడి పని గోవిందే.
7: ఎవరికో అయితే నేనెందుకిస్తాను తాతగారు, సాక్షాత్తు మా సోదరీమణి లలితకే.
8: లలిత, ఏమిటే చంటిగాడేదో వాగుతున్నాడు?
3: ఏమీ లేదు, రేపు మా బళ్ళో వీరేశలింగం పంతులుపై నాటికను వేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేద్దామంటే ముందు చంటిగాడు, ఇప్పుడు మీరొచ్చారు, ఇక నా ప్రాక్టీస్ అయినట్టే.
8: ఏమిటి, మీ బళ్ళో వీరేశలింగం పంతులు గారిపై నాటకం వేస్తున్నారు?

0: రా.
1: అవును తాతయ్య.
0: మహానుభావుడు, ఎంతటి త్యాగమూర్తో. ఆయన గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
1: మీరు చూసారా తాతయ్య ఆయన్ని?
0: చూడటం ఏమిటమ్మా, నేనొకసారి ఆయన దగ్గరికి స్వయంగా వెళ్లి మాట్లాడాను కూడా.
1: మరి రేపు మా నాటకం చూస్తారా?
0: తప్పకుండానమ్మా లలిత. ఆ మహానుభావుడిపై నాకున్న గౌరవం కోసమైనా వస్తాను. నీ ప్రాక్టీసు కార్యమ్మా.
1: నేడు మన పాఠశాల 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య సంఘటనలతో రూపొందించిన నాటికను మన విద్యార్థులు ప్రదర్శించటం మరికొద్ది క్షణాల్లో చూస్తారు.
2: బాబు వీరేశలింగం, ఇలారా నా ఒళ్ళో కూర్చో. ఈవేళ బళ్ళో ఏం నేర్చుకుని వచ్చావు?
3: మా చేత సోమరాజు పంతులు గారు సుమతి శతకం, కృష్ణ శతకంలోని పద్యాలు రాగయుక్తంగా చదివించారు పెద్దనాన్న గారు. రామాయణ భారత గాథలు కూడా చెప్పారు. అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
2: మీ తండ్రి గారు గతించి అప్పుడే 3 సంవత్సరాలైంది. ఆయన జీవించి ఉంటే నీ తెలివితేటలను చూసి ఎంతో సంబరపడిపోయేవారు. ఏవైనా నీ తండ్రి లేని లోటును రానివ్వను బాబు. నీకిప్పుడు 7 ఏళ్ల ప్రాయం కాబట్టి నిన్ను ఇంగ్లీషు నేర్పే పాఠశాలలో చేర్పిస్తాను.
3: ఓ, ఇంగ్లీషు కూడా నేర్చుకుంటాను పెద్దనాన్న గారు. మరింకా మన ఇంట్లో తాటాకు పుస్తకాల్లోని కథలు చదువుతూ ఉంటే మహర్షుల్లాగా హిమాలయ పర్వతాల మీద తపస్సు చేయాలని కోరిక కూడా ఉంది.
2: అమ్మో, అలాంటి పని చేయటానికి ప్రయత్నించకునాయనా. హిమాలయాలు ఉత్తరాన చాలా దూరంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళటానికి సరైన రహదారులు కూడా లేవు. కొంపతీసి అలాంటి సాహసాలు చేయటానికి పూనుకోకు వీరేశం.
3: సరేనండి.
4: అరే వీరేశం, మీ పెద్దనాన్నగారు వెళ్ళిపోయినట్లేగా?
3: ఆ, వెళ్ళారు.
5: మీ అమ్మగారు ఏం చేస్తున్నారు?
3: వంట చేస్తున్నారు. రండి, భయం లేదులే. ఏమిటి, మీరిద్దరూ బడికి రావడం లేదు?
4: హిమాలయ పర్వతం మీద తపస్సు పథకం వేసావుగా, మరి నువ్వు రావడానికి సాహసించలేకపోయావే.
3: అయితే మీరు కానీ వెళ్ళడానికి బయలుదేరారా ఏమిటి?
6: బయలుదేరాం. నేను పిఠాపురం వరకు వెళ్ళగానే మా పెద్దవాళ్ళు పట్టుకుని ఇంటికి తెచ్చారు.
4: నన్ను విజయనగరం దగ్గర పట్టుకుని తెచ్చారు.
3: బాగుంది మీ ప్రయాణం. మనం అంత దూరం వెళ్ళేంలే గాని ఇక్కడ నుంచి ఇంట్లోనే కూర్చుని ఈశ్వరుని ధ్యానిద్దాం.
7: బాబు వీరేశం, అన్నం వడ్డించాను, రా భోంచేద్దు గాని.
6: సరేరా వీరేశం, మనం రేపు బళ్ళో కలుసుకుందాం.
3: అలాగే. అమ్మా, మన ఇంట్లో ఉన్న తాటాకు పుస్తకాలలో వసు చరిత్ర అనే ప్రబంధం లేదు. నాకది చదవాలని ఉంది. దానివల్ల 4 రూపాయలు 8 నాలు కొని పెట్టవు?
7: అసలు ఈ తాటాకు పుస్తకాలు చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకోవడం అశ్రద్ధ చేస్తున్నావు. ఇంకా అదేదో వసు చరిత్ర కొనిపెట్టమంటే ఎట్లా నాయనా?
3: మొన్ననే కదమ్మా నువ్వు మా పంటలు గారిని నా చదువు గురించి అడిగి తెలుసుకున్నావు. ఆయన చెప్పలే నేను ఏకసంతాగ్రాహిణని. బళ్ళో ఏది బోధిస్తున్నా గాని శ్రద్ధగా విని ఇట్టే గ్రహిస్తాను తెలుసా. ప్రతి పాఠంలోనూ నేనే మొదటివాడిగా ఉంటాను.
7: సరే, అయినా అది నీ పాఠ్యపుస్తకం కాదుగా. ముందు ఈ 3వ తరగతి పాస్ అవ్వు, తర్వాత ఆలోచిద్దాం.
3: అమ్మ ఓ పట్టాన్ని ఒప్పుకోదు. ఏం చెయ్యాలి? ఆ, ఓ మంచి ఆలోచన. నెల నెల అమ్మ పాఠశాల జీతం 8 ధనాలు ఇస్తుందిగా. పాఠశాల ఎగ్గొట్టి ఆ 8 ధనాలు పుస్తక విక్రేతకిచ్చి విక్రయశాలలోనే రోజు కూర్చుని వసు చరిత్ర చదువుతాను.
7: వీరేశం, నువ్వు బడికి వెళ్లకుండా విక్రయశాలలో కూర్చుని వసు చరిత్ర చదువుతున్నావని తెలిసింది, నిజమేనా?
3: అవునమ్మా, నువ్వు కొనిపెట్టానన్నావుగా అందుకని.
7: పిచ్చి తండ్రి, అడగ్గానే నిజం చెప్పినందుకు సంతోషంగా ఉందిరా. ఆ, ఇందా ఈ సొమ్ము తీసుకువెళ్ళి పుస్తకం కొని తెచ్చుకో. బడికి వెళ్ళడం మాత్రం మానకు.
3: అలాగేనమ్మా.
7: ఏమిటో నాయనా, పుట్టిన దగ్గర నుంచి అనారోగ్యమే కదా. ఇంగ్లీష్ వైద్యులు, తెలుగు వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా నీకు దగ్గు తగ్గడం లేదు. ఏమిటో,
3: ఇంకో వైద్యుడు కూరగాయ వైద్యం చెప్పాడుగా, చూద్దాం. కొన్నేళ్ళు వాడాక

0: తగ్గుతుందేమో.
1: అమ్మా, పున్నమ్మ గారు ఇంటిలోనే ఉన్నారా?
2: ఎవరు? శాస్త్రులు గారా? రండి రండి.
1: మన వీరేశం వయసు ఎంత అన్నారు?
2: 12 సంవత్సరాలు. ఏవైనా సంబంధాలు తెచ్చారా?
1: అవునమ్మా, కాతేరు గ్రామం లేదు, అక్కడ అద్దంకి పట్టాభిరామయ్య కొండమాంబ గారి పుత్రిక బాపమ్మ ఉందమ్మా. చక్కని పిల్ల, వయసు 9 సంవత్సరాలు.
2: సరేనండి, నిశ్చయం చేసుకుందండి. కానీ బాపమ్మ అన్న పేరు బాగాలేదు శాస్త్రులు గారు. రాజ్యలక్ష్మి అని పిలుచుకుంటాను నా కోడల్ని.
1: మీ ఇష్టం, మీ ఇంటికి వచ్చాక ఇక మీ అమ్మాయే కదా. ఇప్పుడు పెళ్లి చేసినా కోడలు మీ ఇంటికి రావటానికి మరో 3 ఏళ్లు పడుతుంది.
2: ఈలోపు మా వీరేశం చదువు పూర్తి చేసుకుని ఏదైనా పని చూసుకుంటాడులేండి.
1: సరేనమ్మా, శుభం. ముహూర్తాలు పెట్టుకొస్తాను మరి.
2: అలాగే.
3: వాళ్ళలో మన మండల న్యాయాధిపతి అయిన హెన్రీ మారిస్ దొరగారు పాఠశాలను చూడటానికి వచ్చారు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి.
4: విద్యార్థులారా, మీ పాఠశాలలోని బాలనందరిలోకి మంచి నడవడిక గలవాని పేరు చిన్న కాగితం ముక్క మీద రాసి నాకివ్వండి.
3: దొరగారు, ఇవ్వండి కాగితం ముక్కలు.
4: మీరివన్నీ చదివి ఏ బాలుని పేరు ఎక్కువ సంఖ్యలో వచ్చినదో చెప్పండి పంతులు గారు.
3: అధిక సంఖ్యలో 4వ తరగతి చదువుతున్న వీరేశలింగం పేరుంది దొరగారు. వీరేశలింగం, లేచి నిలబడబోయ్.
4: వెల్, అతడు చదువులో ఎలా ఉంటాడు?
3: ఇప్పటి వరకు అన్ని తరగతుల్లోనూ అతనే ఫస్ట్. అంచేత పాఠశాలలో చదువు సాగించినంత కాలం జీతం కట్టనవసరం లేదని మేము బహుమానం ప్రకటించామండి.
4: గుడ్. అంటే అతనిలో అర్థం చేసుకుని అప్పచెప్పగల అసాధారణ శక్తులు ఉన్నాయన్నమాట. ఏ వీరేశలింగం, ఇటు రాబోయ్. మంచి నడవడిక గల బాలునికి గొప్ప బహుమానం ఇవ్వదలుచుకున్నాము. ఏవేని 5 రూపాయలు విలువ చేసే పుస్తకాలు కోరుకోనుము?
0: 5వ తరగతికి కావలసిన పుస్తకాలు ఒక నిఘంటువు ఇప్పించండి దొరగారు.
4: వెరీ గుడ్. రేపే పంపిస్తాను. ఈ మంచి పేరు ఫ్యూచర్ లో కూడా నిలుపుకుంటామని ఆశిస్తున్నాను.
0: అలాగేనండి, ధన్యవాదాలు. అమ్మా అమ్మా, ఇదిగో చూడు, 5వ తరగతి పుస్తకాలు. మారిస్ దొరగారు సంతకం చేసి మరీ పంపారు. వీటిని జ్ఞాపకంగా నేను భద్రపరుచుకుంటాను.
2: వీరేశం, నీ బాగోగులు చూసే పెదనాన్నగారు కూడా కాలం చేశారయ్యా. ఆయన పోయాక పాఠశాలకి వెళ్ళడానికి మనస్కరించక ఇంట్లోనే కూర్చున్నావు. నిన్ను చూస్తే చదువు మానేస్తావేమోనని ఎంత భయపడ్డాను.
0: అమ్మా, అప్పుడు మండల న్యాయసభలోని ఉద్యోగం చేయడానికి ప్రయత్నించాను, గుర్తుందా?
2: అవునయ్యా, అక్కడే గుమాస్తాగా పనిచేస్తున్న నారాయణప్ప పరీక్షా సిద్ధుడు కాని ఒకతని దగ్గర నుంచి 100 రూపాయలు లంచం తీసుకుని ఆ పని అతనికి ఇప్పించాడని తెలిసిందిగా. పోనీలే, అదే మన మంచికే జరిగిందేమో. ఆ పని దొరికింటే నువ్వు చదువు మానేసి ఉండేవాడివి.
0: మన సమాజంలో ఈ లంచగొండితనం, బాల్య వివాహాలు వంటి దురాచారాలను పోగొట్టాలమ్మా.
2: మంచి ఆలోచనే బాబు, కానీ చదువు మధ్యలో మానేకు.
0: వచ్చే సంవత్సరం మెట్రిక్ పరీక్ష రాసి పాస్ అవుతాను, చూస్తూ ఉండు.
5: ఏమిటో వీరేశం, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వివేకవర్ధని పత్రిక గురించా, లేక హితకారిణి సమాజం గురించా?
6: ఎవరు? బాపయ్య పంతులు గారా?
5: నేనే.
6: రండి రండి రండి, కూర్చోండి. ఏమి లేదు, నా బాల్య దశ విద్యార్థి దశ తలుచుకుంటూ ఉంటే ఎంత మధురంగా ఉందో. ఏమైనా గడిచిపోయిన రోజులే మంచివి అనుకో.
5: ఇప్పుడు మాత్రం ఖాళీగా కూర్చున్నారటయ్యా నువ్వు రాజ్యలక్ష్మిని. ఎన్నో వితంత వివాహాలు చేస్తున్నారు, స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనిస్తూ పాఠశాలను స్థాపించి నడుపుతున్నారు, బాల్య వృద్ధ వివాహాలు అరికడుతున్నారు కదటయ్యా.
6: ఇదో రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, బాపే పంతులు గారు వచ్చారు, కాసిన మజ్జిగ పట్రా.
7: అలాగే, తెస్తున్నా.
6: త్వరగా తీసుకురా.
8: ఏం పంతులు గారు, చాలా రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా?
5: అలా ఏం లేదయ్యా.
8: మీరు స్ఫూర్తినివ్వబట్టే నేను వితంతు వివాహాలు చేయడం మొదలెట్టాను. అయినా విద్యార్థులు నా సంస్కరణ అర్థం చేసుకున్నంతగా ఈ ఛాందసులు తమ మూర్ఖపుట ఆలోచనలకు స్వస్తి చెప్పలేకపోతున్నారనుకో.
7: ఇవిగోండి బాపయ్య పంతులు గారు, మజ్జిగ తీసుకోండి, అంతా కులాసాయేనా?

0: అంతా కులాసానమ్మా. రాజ్యలక్ష్మి, ఆ మధ్య ఆంధ్ర ప్రకాశిక వార్తాపత్రికలో మన వీరేశానికి ఇండియా గవర్నమెంట్ వారు రావు బహదూర్ అని బిరుదునిచ్చి ఘనంగా సత్కరించారన్న వార్త చదివి ఎంతగానో పొంగిపోయాననుకో అమ్మా. అసలు మా వీరేశం వివేకవర్ధని పత్రిక మొదలెట్టినప్పటి నుంచే భాషాభివృద్ధి దేశాభివృద్ధి చేయాలని వాంఛించాడు అనుకో. ఏవి ఆయన రచనలు ఒక్కసారి నా ముందు పడాయమ్మా, చూడాలనుంది.
1: అలాగేనండి, ఇవి కాళిదాసు వ్రాసిన సంస్కృత నాటికలు, షేక్స్పియర్ వ్రాసిన ఆంగ్ల నాటికలు తెలుగులో అనువదించారు. ఇవి స్త్రీల కోసం, బాలల కోసం ప్రత్యేకంగా వ్రాసిన గ్రంథాలు. ఇదిగో ఇది చూడండి, ఇది కౌల చరిత్ర, ఆయన స్వీయ చరిత్ర కూడాను.
0: అన్నట్టు నీ రాజశేఖర చరిత్ర చాలా మంది ప్రశంసలు అందుకుంది కదూ వీరేశం. తెలుగులో మృదువైన వచన రచన చేసి గద్య తిక్కన అన్న బిరుదు కొట్టేశావు అనుకో, 100 గ్రంథాల పైగానే రాసి ఉంటావు కదూ.
2: నాకు ప్రశంసలు అక్కర్లేదు పాపయ్య. నా కాలం, ధనం, కృషి అన్నీ హితకారిణి సమాజానికి ధార పోశాను. ఈ సమాజానికి అనుబంధంగా వితంతు శరణాలయాలు, అనాథ శరణాలయాలు, బాలబాలికలు కలిపి నడుపుతున్న పాఠశాలలు, శిల్పశాలలు పనిచేస్తున్నాయి. నేను తలపెట్టిన ఈ సంఘ సంస్కరణోద్యమాలలో పాల్గొని శ్రద్ధ వహించి చేతనైన సహాయం చేస్తూ సమాజానికి మేలు చేయమని భావితరాల వారికి మనవి చేస్తున్నాను. ఊరికే పొడి మాటలు మాట్లాడితే చాలదు, పని కావాలి పంతులు, పని పని కావాలి. మాటలు తక్కువగాను పనులు ఎక్కువగాను చేస్తే దేశం ఎందుకు బాగుపడొచ్చు చెప్పు. అందుకే సాంఘిక ధార్మిక విషయాల్లో పాటు పడండి, ఆ భగవంతుడు మీకు నిరంతరం శ్రేయస్సు కలిగిస్తాడు.
3: తాతయ్య, రాత్రి మేము వేసిన నాటకం ఎలా ఉంది?
4: చాలా బాగుందమ్మా. నాటిక చూస్తున్నంతసేపు ఆ వీరేశలింగ పంతులు గారు గుర్తుకొచ్చి నా కళ్ళు చెమ్మకిల్లాయమ్మా. మళ్ళీ నా బాల్యం గుర్తుకొచ్చాను.
5: మీరంతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం రాజా రామ్మోహన్ రాయ్ మరియు కందుకూరి వీరేశలింగం తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
6: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-5873.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334116.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య,
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
2: ఫోన్ 0881622354.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: శ్రీలక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0881627769623725.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి రాముడి చేతిలోని కోదండం ఎప్పుడు ఎలా స్థిరంగా బలంగా ఉంటుందో, నీ వ్యక్తిత్వం కూడా ఆ కోదండంలాగే నిజాయితీగా ఉండి ఎటువంటి కష్టాన్నైనా నీవు ధైర్యంగా ఎదుర్కోగలవు కదండి. మరి మనం చూస్తాం,

శ్రీరామచంద్రుడి చేతిలో కోదండం ఉంటుంది కదా, ఎప్పుడు కూడా చాలా స్థిరంగా బలంగా ఉంటుంది. అలానే నీ వ్యక్తిత్వం కూడా ఆ కోదండంలాగే నిజాయితీగా ఉంటే ఎటువంటి కష్టాన్నైనా సరే నీవు ధైర్యంగా ఎదుర్కోగలవు. ఏమంటారు? ఓకే లిజనర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలా నేను ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ప్రేమ ఖైదీ చిత్రం నుండి నీ కళ్ళలో స్నేహం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చెక్ అండ్ బీట్వెల్ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇక అలానే ఇన్నటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేముందు మరొక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. మనకి పితృపక్షాలు అని చెప్పి చాలా చక్కటి విషయాలు అయితే మాట్లాడుకుని ఉన్నాం కదండి. మరి 2-3 రోజుల్లో మహాలయ అమావాస్య కూడా వచ్చేస్తుంది కదండి. మరి అనుకున్నంతసేపు పట్టలేదు, 2 వారాలు ఇట్టే గడిచిపోయాయి. కాబట్టి మరి పితృపక్షాల గురించి మరి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. మరి నేను ప్రతి సంవత్సరం కూడా పితృపక్షాల్లో చెప్తూనే ఉంటాను, కానీ మనకి ఏంటంటే చాలామంది కొత్త కాలర్స్ మరి వస్తూ ఉంటారు కాబట్టి వారికి తెలియదు, కాబట్టి వారి కోసం మరొక్కసారి మనం వీటి గురించి తెలుసుకుందాం. మరి కొన్నిసార్లు కొన్నేళ్లలో మరి విపరీతమైన కష్టాలు పడుతూ ఉంటారు కదండి. ఇక వారి కష్టాలు చూస్తే మనకి సినిమా కష్టాల్లో ఉన్నాయని చెప్పి మనం కూడా చాలా బాధపడిపోతూ ఉంటాం. అంటే పిల్లలు మందకొడిగా ఉండటమో, లేక జులాయిల్లా తిరగడమో, లేక పెళ్ళి కాకపోవడమో, లేదా పెళ్ళైనా పిల్లలు కలగకపోవటమో, ఇలా చాలా చూస్తూ ఉంటాం. మరి ఇవే కాక చదువు రాకపోవడమో, చదువు వచ్చి ఉద్యోగం లేకపోవడమో, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడమో చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే ఎలా దాన్ని పోగొట్టుకోవాలి అంటే దానికి మార్గం పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవడం. మరి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే ఈ సమస్యలు ఏమీ ఉండవు. మరి అసలు ఇంతకీ ఈ పితృదేవతలు అంటే ఎవరు, వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పంటే, మరి పితృదేవతలు ఎవరు అంటే మన అమ్మ నాన్న తాత అంటూ ఉంటారు కదండి, మరి వీరు కాదు పితృదేవతలు అంటే. పితృదేవతలు అంటే వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని 3 మండలాలు పైన ఉంటాయి. ఆ 3 దేవతాశక్తుల్ని పితృదేవతలు అని చెప్పి అంటారు. మరి అందులో వసువులు అన్నవారు మన తండ్రి గారికి రిప్రజెంటేషన్ అన్నమాట. మరి రుద్రులు మన తాతగారికి, ఆదిత్యులు మన ముత్తాతగారికి. వీళ్ళ 3 కూడా శరీరాలతో లేకపోవచ్చు, అలానే వేరే జన్మలు ఇద్దేయచ్చు, కానీ ఈ 3 దేవతామండలాలు సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి, వారి పితృదేవతలు. మరి వారు ప్రసన్నమైతే జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండా హాయిగా వెళ్ళిపోతుంది జీవితం. ఏమంటారు లిజినెస్? మరి సంవత్సరంలో మనకి అంటే ఈ పితృదేవతలను అసలు ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే, వారిని ప్రసన్నం చేసుకోవాలంటే 5 మార్గాలు ఉన్నాయి. మరి 5 మార్గాలు ఏంటంటే, 1, సంవత్సరంలో 2 తద్దినాలు 1 మహాలయ పక్షం పెట్టడం. అంటే సంవత్సరంలో 1 తండ్రికి తల్లికి తద్దినం పెట్టడం. మహాలయ పక్షుల్లో తండ్రికి పెట్టాలి, అంటే మహాలయ పక్షుల్లో తల్లిగారికి పెట్టనక్కర్లేదన్నమాట. మనం చేసేది మన అత్తకో మామకో తల్లికో తండ్రికో కాదు, వాళ్ళ స్వరూపంలో ఉన్న వసువులకి, రుద్రులకి, ఆదిత్యులకి. అలా చేస్తే మన వంశం సుభిక్షంగా ఉంటుంది, లేకపోతే అది ఫస్ట్ ఎక్కడ కొడుతుంది అంటే మన పిల్లల మీదే. మరి బ్రాహ్మణుల్ని పిలిచి భోజనం ఎందుకు పెట్టాలి అంటే దానికి గల ఒక కారణం కూడా ఉందండి. మన శాస్త్రంలో ఏదైనా దేవతాశక్తికి అందాలి అంటే మరి ఇలా అందించలేం కదా, అంటే ఓ వసువులారా వచ్చి తీసేసుకోండి అంటే తీసేసుకోలేరు కదా. అలా అందచేయాలి అంటే దానికి కూడా 6 మార్గాలు ఉన్నాయి. మరి ఏంటి 6 మార్గాలు, అవి కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామనదం జనార్దనరావు గారు, వనజమ్మ, వెంకట భావన, ప్రసన్న, ఓబులేసు మరియు తాటిపత్తి గ్రామం 35 మంది చేనేత కార్మికులట్టి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి. మరి మా తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులు 35 మంది

టీంతో కలిసి మరి తిరుమల కొండకు దిగ్విజయంగా 4 రోజులు పాదయాత్ర, అంటే 175 కిలోమీటర్లు దిగ్విజయంగా శ్రీ వెంకటేశ్వరుని స్వామివారి యొక్క ఆశీస్సులతో పూర్తి చేసుకుని తిరిగి తాటిపత్తి గ్రామానికి చేరుకున్న శుభ సందర్భంగా మాకోసం ఓం నమో వెంకటేశయ ఈ చిత్రం నుండి 1000 నామాలవాడ వెంకటేశ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారండి. తప్పకుండానండి. మరి ఒకరు ఇద్దరు కాదు, ఇంకా చక్కగా 35 మంది చేనేత కార్మికులందరూ కూడా ఒక టీంలా కలిసి చక్కగా మరి తిరుమల యాత్రకు పాదయాత్ర, మరి 4 రోజుల పాదయాత్ర అంటే 1-2 కాదు 175 కిలోమీటర్లు మరి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. మరి మీరు అనుకున్నట్లే చక్కగా సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే పితృపక్షం వచ్చినప్పుడు పితృదేవతలకు సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. అంటే సంవత్సరంలో 2 తెద్దినాలు ఒక మహాలయ వృక్షం పెట్టడం మంచిది అని చెప్పుకున్నాం కదా. అలానే బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం ఎందుకు పెట్టాలి అంటే ఒక కారణం కూడా ఉందన్నమాట. అంటే మన శాస్త్రంలో ఏదైనా సరే దేవతాశక్తికి అందాలి అంటే ఇలా అందించేయలేం కదా. అంటే ఓ వసువులారా వచ్చేసి తీసేసుకోండి అంటే తీసేసుకోలేరు కదా. అలా అందజేయాలి అంటే దానికి 6 మార్గాలున్నాయి అని చెప్పుకున్నాం కదా. మరి ఏంటి 6 మార్గాలు? 6 మార్గాల ద్వారా మనం అందించచ్చంట. ఏంటి 6 మార్గాలు అంటే, 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 అగ్ని, 4 జలం, 5 బ్రాహ్మణుడు, 6 గోవు. వీటి ద్వారా అందజేయచ్చు అనమాట. అంటే కొంతమంది దేవతలకి మనం అర్ఘ్యం ఇవ్వాలి అంటే అది సూర్యభగవానునికి ఇస్తే అది ఆయన ద్వారా వెళ్ళిపోతుంది. అలానే మిగతావి కూడా కొన్ని పూజలు చేసేటప్పుడు మనం కలశంలో జలం పెడతాం కదా, జలం ద్వారా ఆ దేవతకి చేరడానికి, అలానే బ్రాహ్మణుడికి భోజనం పెడితే వారి ద్వారా పితృదేవతలకి చేరుతుంది, గోవు ద్వారా కూడా పెడితే అది అక్కడికి చేరుతుంది అనమాట. ఇక 2, అమావాస్య రోజు తర్పణం వదలడం. మరి ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు యాక్టివేట్ అవుతూ ఉంటారనమాట. మధ్యాహ్న వేళ కాబట్టి అప్పుడు వారికి తర్పణాలు వదలడం. మరి చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆఫీస్ కదండి ఎలా కుదురుతుంది ఇలాంటి తర్పణాలు వదలడం ఇవన్నీ అంటూ ఉంటారు కదా. మరి మనకి ఆఫీస్లో ట్యాప్ ఉంటుంది కదా, ఒక దోశ నీళ్లు తీసుకుని మరి మీ తండ్రి గారిని తలుచుకుని వసువులకి వదిలేయడం. తర్వాత 2వసారి తాతగారిని తలుచుకుని రుద్రులకి వదలడం. 3వసారి మన ముత్తాతగారిని తలుచుకుని ఆదిత్యులకు వదలడం. మరి ఎంతసేపు చెప్పండి, 2 నిమిషాలు కూడా పట్టదు కదా. అదే మనం ఇలా చేసే చిన్న చిన్న చిన్నవే మనకి కష్టకాలంలో ఎంతగానో ఆదుకుంటాయన్నమాట. అంతే కదండి, మనం ఏదేదో మనం చేతులతో పట్టుకెళ్ళక్కలేదు, మనం బాటిల్స్ పట్టుకెళ్ళక్కలేదు, తర్వాత జగ్గులు పట్టుకెళ్ళక్కల, ఏం చేయక్కల. ట్యాప్ ఉంటుంది కదండి, ట్యాప్ తిప్పి 3 దోశలు నీళ్లు తండ్రి గారిని తాతగారిని ముత్తాతగారిని తలుచుకుని వదలడం ఎంతసేపు చెప్పండి కదా. ఇక 3వది భీష్మ తర్పణం వదలడం. అంటే మాఘమాసంలో మనకి భీష్మాష్టమి వస్తుంది కదండి, మరి ఆ రోజు భీష్ముడికి తర్పణం వదలడం. మరి భీష్ముడికి మనకి ఎందుకు వదలాలి తర్పణం అంటే, అంటే వేరే వారికి వదలచ్చు కదా. అంటే మరి ఈ భీష్మాచార్యుడు అనేవాడు ఒక వసువు అనమాట. అంటే ఒక శాపం వల్ల ఆయన భూమి మీదకి వచ్చారు, అదంతా ఒక పెద్ద స్టోరీ మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం కదండి. ఇక అలాగే తర్వాత దీపావళి రోజు దివిటీలు కొట్టడం. మరి దీపావళి రోజు ఒక గోంగూర కాడ తీసుకుని దానికి ఒత్తి చుట్టి వెలిగించి మరి కింద కొట్టి దక్షిణ దిశగా చూపించి పడేయమంటారు. ఎందుకు అంటే దీపావళి అమావాస్య రోజు ప్రదోష వేళ వసువులు రుద్రులు ఆదిత్యులు యాక్టివేట్ అయ్యి భూమి మీదకి సంచారానికి వస్తారట, అందుకోసం ఇలా చెయ్యాలి అని అంటారు. ఇక తర్వాత 5వది వివాహం చేసుకుని పిల్లల్ని కండం. అంటే వివాహం చేసుకుని పిల్లల్ని కంటే అప్పుడు పితృదేవతల యొక్క రుణం కూడా తీరిపోతుంది అనమాట. లిజినెస్ మరి అలానే ఈ పితృదేవతలకు సంబంధించి మరి పితృదేవత స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రం కూడా ఉంది, మరి అది కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే మామ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాము, అలానే ఈరోజు మా కోసం పాండురంగ మహత్యం చిత్రం నుండి జయకృష్ణ ముకుంద మురారి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేముందు మరి పితృదేవతల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. అలానే మరి పితృదేవత స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రం ఉంది అని చెప్పుకున్నాం కదా, అంటే పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మగారు మరి ఈ స్తోత్రాన్ని ఇచ్చారనమాట. మరి ఈ స్తోత్రాన్ని ఎలా చదవాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి చదవచ్చు, లేదా తర్పణాలు వదిలినప్పుడు, అమావాస్య శ్రాద్ధం పెట్టేటప్పుడు చదువుకోవచ్చు, లేదా పుట్టినరోజునాడు కానీ లేదా పెళ్లి రోజునాడు కానీ చదువుకుని ఈ స్తోత్రాన్ని చదువుకుని పెద్దల దీవెనలు తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇక మరి ఆ స్తోత్రం ఏంటి తెలుసుకుందామా? చాలా సింపుల్ అండి, చాలా చక్కగా ఈజీగా ఉంటుంది. చిన్ని శ్లోకం, ఒక 6 శ్లోకాలు ఉంటాయి. మరి చెప్పుకున్నాం కదా మనం ప్రతిరోజు చక్కగా స్నానం చేసి చదువుకోవచ్చు, లేకపోతే ఎప్పుడప్పుడు తర్పణాలు వదిలేటప్పుడు, నాన్నగారు అమ్మగారు కార్యక్రమాలు జరిగేటప్పుడు, మరి అమావాస్యలప్పుడు, అలాంటివంటప్పుడు చదువుకుంటే కనుక వాళ్ళ దీవెనలు మనకు అందుతాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్తోత్రాన్ని చదివేసుకుందాం. మరి ఎలాగూ మనకి 2-3 రోజుల్లో మహాలయ అమావాస్య కూడా వచ్చేస్తుంది కాబట్టి మరి ఈ శ్లోకాన్ని కాస్త ఈ శ్లోకాన్ని 2-3 రోజులు కూడా చదువుకున్నా చాలా చాలా మంచిదన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ శ్లోకాలేంటో చదువుకుందాం. నమ పిత్రే జన్మదాత్రి సర్వదేవ మయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మని సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠిని సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమ సదాసుతోషాయ శివరూపాయ తే నమ సదాపరాధక్షమిణే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుహు సంభావనీయం ధర్మార్థి తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమ జపాదీన్ హస్య దర్శనం మహాగురుశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటీసా పితృతర్పణం అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. కదండి చాలా సింపుల్ కదా. అరే మాకు శ్లోకం చదివితే ఏం తెలుస్తుంది, గల అర్థం కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. మరి ఈ శ్లోకానికి గల అర్థం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఈ శ్లోకానికి గల అర్థం ఏంటంటే జన్మనిచ్చినవారు అన్ని దేవతా స్వరూపాలు

తేలికగా ప్రసన్నం అయ్యేవారు. మహాత్ములు అయిన పితృదేవతలకి నమస్కారం అనర్థం. అలానే అన్ని యజ్ఞాల స్వరూపం వారే, దేవతల స్వరూపం వారే, తీర్థాల స్వరూపం వారే. కరుణాసాగరులు ఎన్ని తప్పులు చేసినా ఇట్టే కరిగిపోతారట. తల్లి తండ్రి వెళ్ళిపోయిన తిది, మనకి వినాయక చవితి రోజు లేదా శివరాత్రి రోజు అనుకోండి, అంటే మన తల్లిగారు కావచ్చు తండ్రి గారు కావచ్చు, వారు వెళ్ళిపోయిన తిది వినాయక చవితి లేదా శివరాత్రి అనుకోండి, అలాంటప్పుడు జీవితాంతం కూడా పూజ చేయక్కర్లేదంటండి. ఎందుకంటే ఆ తిది రోజు శ్రాద్ధం పెడితే చాలట. శివరాత్రి పూజ ఉపవాసం వా దానికన్నా అంతకన్నా ఎక్కువ పుణ్యం అనేది వస్తుందట. ఇక అలాని అసతోషులు అంటే అల్ప సంతోషులు అని అర్థం. మరి దీపావళి రోజు దిబ్బి దిబ్బి దీపావళి అని దీవిటీలు కొట్టినా, అమావాస్య రోజు మూడు దోసుళ్ళ నీళ్ళు ఇచ్చినా, తద్దనం పెట్టినా ఆ శ్రద్ధానికి ఇట్టే పొంగిపోతారట. ఇక అలాని మోక్షం పొందడానికి అతి తేలిక ఉపాధి మానవ జీవితం. మరి దానినిచ్చిన వారికి నమస్కారం అని అర్థం. మరి ఈ స్తవం కోటి పితృతర్పణాలతోనూ 100 అశ్వమేధ యాగాలతోనూ సమానమట. అలాంటి పితృదేవతలకి నమస్కారం అని చెప్పి అంటారనమాట. చూసారు కదా, చాలా చిన్న శ్లోకం కానీ అర్థం ఎంత ఉందో చూసారా. అంటే ఈ స్తవం ఏంటంటే కోటి పితృతర్పణాలతో, అంటే ఒక్కసారి మనం ఈ శ్లోకాన్ని చదివినా విన్నా కోటిసార్లు మనకు పితృదేవతలకి తర్పణాలు ఇచ్చిన దాంతో సమానమట అండి. అలానే 100 అశ్వమేధ యాగాలతో సమానమట. మనం ఒక్క అశ్వమేధ యాగం కూడా చేయలేం. అలాంటిది మరి ఈ స్తోత్రాన్ని నిత్యం చక్కగా భక్తితో చదివితే కనుక 100 అశ్వమేధ యాగాలతో సమానమట. అటువంటి పితృదేవతలకి నమస్కారం అని చెప్పి ఈ శ్లోకానికి గల అర్థం అనమాట. ఓకే లిజినెస్. కాబట్టి ఏంటంటే మరి పితృదేవతా పక్షాలు మనకి వెళ్ళిపోతున్నాయి, ఇంకా 2-3 రోజులే ఉంది మనకు సమయం. కాబట్టి మనకి ఆ మహాలయ అమావాస్య ఈ 2-3 రోజులు కాస్త చక్కగా ప్రతి ఒక్కరూ స్నానం చేసి మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఈ శ్లోకాల్ని చక్కగా చదువుకోండి. వారి యొక్క ఆశస్సులు, పెద్దవారి యొక్క ఆశస్సులు పొందండి. ఏమంటారు? ఓకే లిజినెస్. మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతులు గుప్తా గారు అయితే మనకి SMS చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి అక్టోబర్ 8 అనగా ఈరోజు ప్రముఖ నటులు జయప్రద ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, గృహప్రవేశం, ధర్మాత్ముడు, కుంకుమ తిలకం, పండంటి కాపురం, కార్తీక దీపం వంటి చక్కని కుటుంబ చిత్రాల కథా రచయిత, చక్కని నటులు స్వతహాగా వైద్యులకు ప్రముఖ రచయిత, దర్శకులు ప్రముఖ రచయిత మందడి ప్రభాకర్ రెడ్డి గారు అనగా డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి జయంతి అంటున్నారు. అలానే జయేంద్ర ప్రసాద్ గారి సోదరులు, సంగీత దర్శకులు కీరవాణి గారి తండ్రి గారు, ప్రముఖ దర్శకులు రాజమౌళి గారి పెదనాన్న గారు, అగు ప్రముఖ రచయిత దర్శకులకు కోడేరు సుబ్బారావు గారు అనగా శివశక్తి దత్తా గారి జయంతి. మరి ఆయనకు నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయి చిత్రం నుండి మరి కీరవాణి గారి బాణిలో సునీత గారు ఆలపించినటువంటి అమరారామహారతి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక లేనిటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, శైలజ, తేజ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడ్డి విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా అమ్మాయి ప్రవళిక, అల్లుడు కౌండిన్య దంపతులకు మరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మరి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటున్నారు. ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో హాయిగా పిల్ల పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటున్నారు. అలానే కుంకుమ తిలకం చిత్రం నుండి ఒక చక్కని పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ అమ్మాయి ప్రవళిక, అల్లుడు కౌండిన్య దంపతులకు మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా మరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు అండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి ప్రవళిక, కౌండిన్య, మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళా నీనడమన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక బాలాజీ మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మేడం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఆ సాయినాథిని ఆశస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటున్నారు. అలానే మరి పితృదేవతలకు నీళ్లు వదిలే విధానం గురించి మీరు చెప్పే విధానం మాకు ఎంతగానో నచ్చింది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మిస్టర్ హీరో చిత్రం నుండి నీలి మేఘాలలో నాన్న చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేను ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పేడన వీరభద్రపురం నుండి వీర కనకారావు గారు పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం. మరి అలానే అమ్మాయి కురాలు చిత్రం నుండి కుంటి పిల్ల అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి డొన్నా గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, శోభారాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి అక్టోబర్ 8 భారత వైమానిక దళాల దినోత్సవం అంటున్నారు. ఈరోజు అంశం వచ్చేసి విమానం అంటున్నారు. గగనతలాన విహరించే లోహ విహంగం, కొండలు గుట్టలు సప్త సముద్రాలను దాటుతూ మబ్బుల చాటున మేఘాల పొరల్లో ప్రయాణించే ప్రయాణ విహంగం, జనుల గమ్యాన్ని చేర్చుతూ అంతరాలలో తేలియాడతావు, ఆకాశంలో ఎగిరే పక్షిలా చూపరులను కనువిందు చేస్తావు, పిల్లలు అచ్చరు వొందుతారు, పెద్దలు మానవ మేధస్సు అని పొగిడేలా చేస్తావు, సుదూర తీరాలను కలిపే సరళరేఖవు, నింగిలో తేలే అందానివి నీవు, భూమి నుంచి నీవు గగనానికి వెళ్తుంటే పక్షులు హారమే నీకు హారతి పడతాయి, మబ్బులు నిన్ను స్వాగతిస్తాయి, మేఘాలు నిన్ను ఆలింగనం చేస్తాయి, జన నీరాజనంతో సాగిపోవాలి నీ పయనం, అందరికీ కలిగించాలి ఆనందం అంటున్నారు. అలానే సూపర్ మ్యాన్ మూవీ నుంచి మబ్బుల్లో చంద్రమ్మ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి ఎముడికి మొగుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. కళని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. అందరికీ కూడా నమస్తే అంటున్నారు. నమస్తే అండి. రావణుడి రాముడు అయితే చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఆగ్రా టాంగా కథ వింటారు. రైలు బ్రిడ్జిలోకి ప్రవేశించింది. రాకాసి అరుపులా దాని శబ్దం ప్రతిధ్వనిస్తోంది. బయట ఇంకా తెల్లవారలేదు. మంచు తెరలు తెరలుగా కురుస్తోంది. ఇవాళ చలెక్కువగా ఉంది. శాలువా తీసి నిండుగా కప్పుకున్నాను. బోగీలో కొంత హడావుడి మొదలైంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది కాసేపట్లో ఆగ్రా స్టేషన్ రాబోతోందని. చలిని మరిపించే ఆసక్తి ఏదో నాలో. బహుశా ఆగ్రా అనగాని గుర్తుకొచ్చే తాజ్మహల్ని చూడాలనిపించే ఆతృత కావచ్చు. వెంటనే కిటికీ తెరిచాను. చల్లని ప్రభాత ప్రవణం పలకరించింది. కళ్ళ ముందు ప్రకృతి దృశ్యాలు దృశ్యాలుగా కదిలిపోతోంది. నీ కళ్ళు దేన్ని వెతుకుతున్నాయో అది నీకు కనిపించదు అన్నాడు దుప్పటి మడతేసి బ్యాగ్లో సర్దుకుంటూ రామ్మూర్తి. నేను కూడా పైకి లేచి బ్యాగ్ సర్దుకోవడం మొదలెట్టాను. నువ్వు చూడాలనుకునే తాజ్మహల్ ట్రైన్లోంచి కనిపించదు. స్టేషన్ దిగి ఇంకో 5 కిలోమీటర్లు వెళ్ళాలి, రామ్మూర్తి నవ్వుతూ చెప్పాడు. కిటికీలోంచి సూటిగా దూసుకొస్తున్న చలిగాలి కొత్త ప్రకృతిని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. రామ్మూర్తి నా సహోద్యోగి, కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడిద్దరం ఇలా ప్రాజెక్ట్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాం. పనిలో పనిగా ఆగ్రాలో దిగి తాజ్మహల్ని చూడాలని అభిలాష నాది. ఇదివరకే ఇవన్నీ చూసేసిన రామ్మూర్తి మళ్ళీ తాజ్ను చూడటానికి నాతో పాటు వస్తున్నాడు. రైలు ఆగింది. ఆహార పదార్థాలు వస్తువులు అమ్ముకునే వారితో, ఎక్కే దిగే ప్రయాణికులతో, వచ్చే పోయే రైళ్లతో, సామాన్లు మోసే కూలీలతో, గార్డు వేస్తున్న విజిల్స్తో, ఆగి ఆగి వస్తున్న అనౌన్స్మెంట్లతో, రకరకాల అరుపులతో సందడి సందడిగా ఉంది ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్. నట్టింట్లోకి పండుగ నడిచొచ్చినంత సంబరంగా ఉంది. భుజానికి బ్యాగ్ తగిలించుకుందిగా బయటికి వెళ్లాల్సిన ద్వారాన్ని దాటుకుని కొంత ముందుకొచ్చాగాం. ప్రయాణికుల బేరాల కోసం పడిగాపులు కాస్తూ రాగానే మూకమ్మడిగా ప్రాధాన్యపడుతూ వెంట పడుతున్నారు వాహనాల డ్రైవర్లు. టాక్సీ, టెంపో, ఆటోరిక్షా, గుర్రపు టాంగా బండ్లు మరోవైపు వరుసగా బారులు తీరున్నాయి. వాళ్ళందర్నీ దిట్టుకుంటూ అలాగే ముందుకొచ్చేశాం. మిత్రుడా, వేడిగా టీ తాగాలి అన్నాను జారిపోతున్న బ్యాగ్ను సరిచేసుకుంటూ. కొంత ముందుకెళ్దాం అన్నాడు రామ్మూర్తి. తన టాంగా

అయితే టాస్ తీసుకెళ్తారని వెంటపడుతూ వస్తున్నాడు. మావినికి ఒక అబ్బాయి, మేం పట్టించుకోలేదు. అలాగే నడుస్తూ టీ కొట్టొద్దుకు వెళ్ళాం. చలి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. సగం సగం డ్రెస్సులు వేసుకుని సైకిళ్ల మీద ఒక విదేశీ ప్రేమ జంట టాస్ దారివైపు రివ్వున దూసుకుపోతూ కనిపించారు. విదేశాల్లో చాలామందికి ఇండియా అంటేనే ముందుగా తాజ్ గుర్తుకొస్తుంది కదా. ఈ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత తాజ్ చూడకుండా వారి యాత్ర పూర్తి కాదనుకుంటా అంటూ టీ గ్లాస్ అందుకున్నాను. నీకో విషయం తెలుసా, ఇక్కడ గంటకి ఇంత చెప్పున సైకిళ్ళు బాడుక్కిస్తారు. చాలామంది ఇలా తీసుకుని తిరుగుతుంటారు. ఇప్పుడు ఇటు వెళ్ళిన చెంట కూడా అలాంటి సైకిళ్లపైనే వెళ్లారు అని అన్నాడు రామ్మూర్తి వేడిసగల టీని ఆస్వాదిస్తూ. మళ్ళీ రామ్మూర్తిని చెప్పడం మొదలెట్టాడు. ప్రపంచ ప్రఖ్యాతి తెంచిన తాజ్ను పరిరక్షించడానికి దాని పరిసర ప్రాంతాల్లోకి డీజిల్ పెట్రోల్తో నడిచే వాహనాలను అనుమతించడం లేదు. అవన్నీ కూడా కొద్ది దూరం మాత్రమే వెళ్తాయి. అక్కడి నుంచి కష్టాలు తప్పవు. అదే గుర్రపటాంగా బండ్లయితే పరిధి దాటి లోపలికి కూడా తీసుకెళ్తాయి. ఇదేదో బాగున్నట్లుందే అన్నాను నేను. స్టేషన్ నుంచి వెంటపడుతూ వచ్చిన అబ్బాయి మాకు దగ్గరగానే నిల్చుని మా మాటలు వింటున్నాడు. నేను కొంత అనుమానంగా చూశాను. హం ఆనేకెళియే, జరా సమయ లగేగా తుమ్ చలేజావ్ అన్నాడు రామ్మూర్తి అబ్బాయిని చూస్తూ కళ్ళెగరేస్తూ. సారు, నేను తెలుగుడనే. మీరు స్టేషన్ కాడి నుంచి తెలుగులో మాట్లాడుకుంటూ వస్తా అంటే విని మీతోనే వస్తా అండ. నా టాంగా ఎక్కండి, తాజ్ దగ్గరకు తీసుకుపోతాను అని చెప్పాడు ఉత్సాహంగా ఆ అబ్బాయి. ఆగ్రాలో తెలుగు అబ్బాయి, ఆశ్చర్యం కలిగింది. ఈ భూమి మీద నువ్వెక్కడికైనా వెళ్ళు, ఒక్క తెలుగుడైనా వచ్చి మనల్ని పలకరిస్తాడు అన్నాడు నవ్వుతూ రామ్మూర్తి. నీ పేరేంటి ప్రశ్నించాను. ఇస్మాయిల్ సారు చెప్పాడు వినయంగా. ఏ ఊరి మీది మళ్ళీ ప్రశ్న. అనంతపురం జిల్లా గుత్తి సారు. ఇక్కడికి ఎలా వచ్చావు? సమాధానం లేదు. దిగులుగా ముఖం పెట్టాడు. ప్రశ్నలు అడగడం ఆపేశాను. ఇంకొక టీ చెప్పి తీసుకోమన్నాను. కాసేపు మాటల్లేవు కప్పందుకున్నాడు. ఎలా వెళ్దాం అనేలా రామ్మూర్తి చూశాడు. టాంగులనే వెళ్దాం అన్నాను టీ కొట్టువాడికి డబ్బులిస్తూ. ఆ అబ్బాయి కళ్ళల్లో వెలుగు. త్వరత్వరగా టీ తాగేసి కాస్త దూరంగా నీడపరుచుకుని నిలువెత్తుగా ఉన్న చెట్టు కింద ఉంచిన గుర్రపబండి వద్దకు పరుగు పరుగు మీద వెళ్తున్నాడు. ఆ అబ్బాయిని పరిశీలనగా చూశాను. సన్నగా పొడవుగా ఉన్నాడు. 20లోపే వయసుంటుంది. వేసుకున్న బట్టలు మురికిగా ఉన్నాయి. జుట్టు పెరిగింది. పాత అరిగిపోయిన చెప్పులు. నీరసంగా ఉన్నాడు. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. తాగుడికి బానిసైన వాడనిపించింది. బీడీలు గంజాయి లాంటి అలవాట్లు కూడా ఉంటే ఉండి ఉండొచ్చనిపించింది. టాంగా వచ్చి మా ముందు నిల్చుంది. ఎక్కాం. కిర్రు శబ్దం చేసుకుంటూ గుర్రపు బండి ముందుకు కదిలింది. గుర్రం గిట్టల శబ్దం తారు రోడ్డు మీద స్పష్టంగా వినిపిస్తోంది. బండి చాలా పాతది. వాడిన కొయ్యలు ఎప్పుడైనా విరిగిపోవచ్చు అనిలా ఉన్నాయి. పైకప్పు పెద్దగాలి వస్తే ఎగిరిపోనూవచ్చు. బక్క చెక్కిన గుర్రం చాలా రోజుల నుంచి కడుపు నిండా తిండిలేక అల్లాడిపోతున్నట్లుగా ఉంది. బండి చక్రాల మధ్య కందిన వేయకపోవడంతో రాపిడి శబ్దం ఎక్కువగా వస్తోంది. బండి మరీ పాతదైపోయింది. కొత్త బండి తీసుకోబాబు, మంచి బేరాలొస్తాయి అన్నాడు రామ్మూర్తి కళ్ళద్దాలు సరిచేసుకుంటూ. అతడు మాట్లాడలేదు. ఈ టాంగా నీదేనా అడిగాను సందేహంగా. కాదు సారు, మా అమ్మది చెప్పాడు. మీ నాన్నేం చేస్తాడు? మళ్ళీ ఇంకో ప్రశ్న. చచ్చిపోయి 6 నెలలు అవుతాంది సారు చెప్పాడు బాధగా. గుత్తి నుంచి మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నాలో తెలుసుకోవాలనే ఆసక్తి. వర్షాలు కొరవక వచ్చే కొరవు, పచ్చని పల్లెల్లో వెచ్చగా వెంటాడే ఫ్యాక్షన్, పేదరికం దొరకని ఉపాధి వంటి సామాజిక సమస్యలన్నీ కళ్ల ముందు కదిలాయి. అసలేం జరిగింది చెప్పి ఇస్మాయిల్ అడిగేశాడు రామ్మూర్తి. కాసేపు తటపటాయించి, ఏం లేదు సారు, నేను 1 సంవత్సరం క్రితం ఆగ్రాకొచ్చాను. టికెట్ లేకుండా దొంగ రైల్లో వస్తాండానని రైల్వే పోలీసోళ్ళు లోపలేశారు. కొన్ని రోజులు లోపలే ఉండి స్టేషన్ దగ్గరే టాంగ పెట్టుకుని ఉండే పెద్ద అయిన దయారాంతో దోస్తీ చేస్తి కుటుంబాన్ని పట్టించుకోలేదని 2 కొడుకులు వదిలేసి ఢిల్లీకి వెళ్ళిపోయినారు. పెద్దయిన సంపాదించింది ఏం లేదు. ఈ టాంగ 10 గదాల మురికివడలో గుడిసే అంతే.

ఇప్పుడా గుడిసెలో దయారాం భార్య ఉండాది, పెద్దమ్మ ముసిల్ది, కట్టిమీద తిరగాడుతాంది, మంచి మనిషి, నేను సొంత కొడుకులా చూసుకుంటుంది, రోజు నాకెంత తిండి వండి పెడతాది, మహాతల్లి అని చెప్పి కాసేపు మౌనంగా ఉండిపోయాడు. బండి కొయ్యకు తగిలించిన నీళ్ల బాటిల్ తీసుకుని గొంతు తడుపుకున్నాడు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. దారిలో రకరకాల వాహనాలు ప్రపంచాన్ని మర్చిపోయి అందచందాల పాలరాతి కట్టడాన్ని చూడటానికి పోటీ వేగంతో ముందుకు దూసుకుపోతున్నాయి. తర్వాతేమైంది అడిగాను. సారు, ఆగ్రా రైల్వే పోలీసుల దగ్గరుండి నన్ను పెద్ద ఆయన దయారాం మాట్లాడి విడిపించాడు. నన్ను ఇంటికి తీసుకెళ్లి తిండి పెట్టాడు. మా ఊరికెళ్ళడానికి టిక్కెట్ కూడా తీసిస్తాన్నాడు. నేనే వెళ్ళనని చెప్పి టాంగా నడిపేది నేర్చుకుంటే కొన్ని రోజుల తర్వాత ఊరికి పోవాలనిపించింది. ఇంతలో పెద్ద ఆయన గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ముసల్దాన్ని చూసుకుంటా ఇక్కడే ఉంటున్నా అని దుఃఖం నిండిన స్వరంతో చెప్పాడు. వాతావరణంలో మార్పు, దూరంగా ఎక్కడో వర్షం కురుస్తుండటంతో మట్టి పరిమళం. ఇతను చెప్తుందంతా నిజమేనా? చిన్న సంశయం. కొంత దూరం వెళ్ళిన తర్వాత సాగుతున్న టాంగా ఆగింది. సారు, నిన్న శుక్రవారం తాస్ మూసేశారు, సెలవు, యాత్రికులు కూడా ఎవరూ రారు. నిన్న నేను సంపాదించింది ఏం లేదు. మీరు ఎంతో కొంత బాడుగా ముందే ఇస్తే పెద్దమ్మకు మధ్యాహ్నం తిండికిచ్చొస్తా. నాకింత చేసి పెట్టింటది, విన్నవించుకుంటూ అడిగాడు ఇస్మాయిల్. అనుమానంగా చూశాడు రామూర్తి. మళ్ళీ అతడే సంజాషిగా, సారు, నా టాంగా ఈ చెట్టు కిందే ఉంటుంది, మీరు దీంట్లోనే కూర్చుని ఉండండి, ఏ గుడిసె వరకు పోయి వెంటనే వచ్చేస్తా అని వేడుకున్నాడు. రామూర్తి టాంగా నుంచి కిందకి దిగి సిగరెట్ వెలిగించాడు. నాకేదో చెప్పే ఉద్దేశంతో అటువైపుకి తీసుకెళ్లాడు. ఇదంతా మనకెందుకు గురు, వీణొదిలించుకుందాం, ఇంకొక టాంగా చూసుకుని ఎక్కేద్దాం, నాకు తాస్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది, ఏమంటావు అని పొగ రింగులు రింగులుగా గాల్లోకి విడిచాడు రామూర్తి. నేనొక నిర్ణయానికి వచ్చాను మిత్రమా. ఏమీ అనుకోకు, నువ్వు మరో టాంగాలో తాస్ దగ్గరికి వెళ్ళిపో, నేను ఇదే టాంగాలో వస్తాను, తాస్ దగ్గర కలుద్దాం అన్నాను రిక్వెస్ట్గా. రామూర్తి అసహనంగా తన బ్యాగ్ తీసుకున్నాడు. నేను వేరే విషయాల పట్ల ఆసక్తి కనబరచడం అతడికి ఇష్టం లేదు. సిగరెట్ విసిరేశాడు అవతలికి కోపంగా. తాజ్ వైపు వెళ్తున్న ఇంకో టాంగాను ఆపి రామూర్తిని కూర్చోబెట్టాడు ఇస్మాయిల్. టూరిస్టులతో నిండిన రెండు బస్సులు వేగంగా తాజ్ వైపుకి ఉల్లాసంగా పాటల ప్రవాహ సంగీతంతో దూసుకెళ్లాయి. టాంగా ఎక్కి కూర్చున్నాను. నేను నీతో వస్తానన్నాను. టాంగా మెయిన్ రోడ్ నుంచి దారి మళ్ళింది. యమునా నదికి దగ్గరగా ఉన్న మురికి వాళ్ల దారి పట్టింది. వేసిన మట్టి దారి గుంతలతో నిండిపోయి ఉంది. కాల్వలు దుర్గంధంతో కంపు కొడుతున్నాయి. చేతిరుమాలు తీసి ముక్కు కట్టుకున్నాను. పాఠశాలల ముఖం చూడని పిల్లలు వీధుల్లో పోట్లాడుకుంటున్నారు. సగం జారిన పైటను కప్పుకోకుండా విటుల కోసం దారి దగ్గర కొందరు ఆడవాళ్లు చూస్తున్నారు. నీళ్లు రాని బోరింగ్ దగ్గర బిందెలు క్యూ కట్టి ఉన్నాయి. ఆసుపత్రికి తాళం వేసి ఉంది. వీధి చివర అరుగు మీద పేకాట ఆడుకుంటున్నారు. ఆగ్రాలో చూడాల్సిందేంటి, నేనిప్పుడు చూస్తున్నదేమిటి? టాంగా కాసేపటి తర్వాత ఒక గుడిసె ముందాగింది. చెక్క తలుపు లోపల కుక్కి నులక మంచం, దాంట్లో ఎముకల గూడు ఆకారంలో వృద్ధురాలు. నేను ఇస్మాయిల్కు నా పర్సులోంచి 100 తీసిచ్చాను. వెంటనే పక్క వీధిలోని కిరాణా కొట్టుకెళ్లి ఆ రోజుకు కావలసిన కొన్ని నిత్యావసర సరుకులు తీసుకొచ్చి పెద్దమ్మకిచ్చాడు. వాటిని ఆమె అపురూపంగా తీసుకుని గూట్లో దాచింది. కట్టెల పొయ్యి వెలిగించడానికి సిద్ధపడుతోంది. మరో సందులోకి వెళ్ళి కొంత ఎండుగడ్డి కొనుక్కొచ్చి గుర్రం ముందు వేశాడు. అది ప్రాణం లేచొచ్చిన దానిలా ఆవురావురుమని తింటోంది. దాని దగ్గర తొట్టె నిండా నీళ్లు నింపాడు. నేను గుడిసె బయట ఉన్న వేప చెట్టు అరుగుమీద కూర్చుని ఉన్నాను. కాస్తంత దూరంగా యమునా నది నిండుగా ప్రవహిస్తోంది. పిల్లలు కొందరు కేరింతలు కొడుతూ ఎర్ర నీళ్లలో ఈదులాడుతున్నారు. అక్కడే పశువులను శుభ్రం చేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. విచిత్రం, దూరంగా పొగమంచులోంచి కనిపిస్తోంది తాజ్. పాలరాతి ప్రపంచ ప్రసిద్ధ కట్టడం నిలువెత్తు దర్పంగా మెరుస్తోంది. ఇక్కడి నుంచి చూస్తుంటే తాజ్ వెనుక భాగం కనిపిస్తోంది. ఇది మరొక కోణం, కొత్తగా ఉంది. అటువైపు వీధిలో ఎవరో చనిపోయినట్లున్నారు, శవాన్ని మోసుకెళ్తున్నారు. ఆ దేహాన్ని యమునా నది ఒడ్డున ఎక్కడో ఒకచోట సాదాసీదాగా

0: తరణం చేసేస్తారు. గుర్తుగా వాళ్ళేమి పాలరాతి నిర్మాణం కట్టలేరు. ఒక కొండరాయు బండరాయు పాతి వెళ్ళిపోతారు. బరువైన ఆలోచనలతో మనసు నిండిపోయింది. ఇంతలో ఇస్మాయిల్ నా వద్దకొచ్చాడు. నన్ను పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్లాడు. ఉర్దూలో నన్ను పరిచయం చేస్తూ, సారు మా ప్రాంతం నుంచి వచ్చాడు, నిన్ను చూపించాలని తీసుకొచ్చాను అని చెప్పాడు. వెంటనే ఆమె ఆందోళన చెందింది, కలవరపాటుకు గురైంది. నిన్ను తీసుకెళ్లటానికి వచ్చాడేమో, నువ్వు లేకపోతే ఈ ముసల్ది బతకలేదని చెప్పు. నేను చనిపోయిన తర్వాత గుడిసెను టాంగాను అమ్మేసుకుని మీ ఊరికి వెళ్ళిపోదు గాని, అలా నిన్ను చల్లగా దీవిస్తాడు అని పల్లయ్య సనిడిన ఉర్దూలో కన్నీళ్లు పెట్టుకుంటూ విషాదంగా చెప్పింది. అలాంటిదేమీ లేదని ఆమెకు ధైర్యం చెప్పి గుడిసెలోంచి బయటకొచ్చాను. చినుకులు మొదలయ్యాయి. ఆకాశం కొత్తగా దీవిస్తున్నట్లు ఉంది. మనిషి బంధాలు అనుబంధాలను గుర్తు చేస్తుంది. దూరంగా తాజ్మహల్ తనకేమీ తెలియదన్నట్లు చూస్తోంది. గుండె నిండా అనిర్వచనీయమైన తృప్తి. ఇక నాకు తాజ్ను చూడాలనిపించడం లేదు. అంతకంటే ఎక్కువైనదేదో చూసేశాననే భావన. టాంగా ఎక్కి కూర్చున్నాను. ఇస్మాయిల్ అదిలించాడు. గుర్రం చలాకీగా పరుగులు పెడుతోంది. టాంగా స్టేషన్ వైపుకు పోనిమ్మన్నాను. తాజ్కు తీసుకెళ్తానని చాలాసార్లు ఇస్మాయిల్ బతిమలాడు, కానీ నాకే మనసు అంగీకరించలేదు. గుర్రం ఉత్సాహంగా ఉరకలేస్తోంది ముందుకు. మిగిలిపోయిన చివరి ప్రశ్న, ఇస్మాయిల్ నువ్వు ఇంటి నుంచి ఎందుకు బయటకొచ్చావు అడిగాను. జవాబు లేదు, మౌనం. తర్వాత, సారు, 10వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాను. రిజల్ట్స్ వచ్చిన రోజు రాత్రి మా నాయన తాగొచ్చి నోటికొచ్చినట్లు తిట్టి చేతికి తీసుకున్న చింతబర్రతో వాతలు పడేటట్లు కొట్టాడు. నా మీద పడి బతికేది కాదు, నీకు పౌరుషం ఉంటే 4 దుడ్లు సంపాదించుకుని రమ్మని ముఖాన్ని ఉమ్మేశాడు. నాకింట్లో నిమిషం సేపు కూడా ఉండబుద్ధి కాలేదు. ఊళ్ళో ఎవరికీ తెలియకుండా జేబులో రూపాయి లేకుండా దొంగరేలెక్కినాను. రేణిగుంటకొచ్చినాను. అక్కడి నుంచి ఆగ్రాకొచ్చి చేరుకుంటి ఇట్లా కాలం గడిచిపోతాంది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాణి జోరుగాని కురుస్తోంది, బాధగా ఉంది. నాకు ఏదో ఒక రోజు వస్తుంది సారు, బాగా సంపాదించుకుని మా ఊరికి పోతాను అని అంటూనే పెద్దగా ఏడ్చేశాడు. తాజ్ను చూడటానికి యాత్రికులు అంత వర్షంలోనూ వేగంగా వాహనాల్లో వెళ్తూ ఎదురొస్తున్నారు. స్టేషన్ దగ్గరికి రాగానే గుర్రానికి గడ్డి తెప్పించి పెట్టించాను. ఇస్మాయిల్ను హోటల్కు తీసుకెళ్లాను. అతడి భుజం తట్టి ఇంకో 200 నోట్లు తీసి చేతిలో పెట్టాను. అతడి కళ్ళల్లో తడి ఆరనే లేదు. చాలాసేపు ఏవేవో విషయాలు చెప్తూ నా దగ్గరే ఉన్నాడు. తర్వాత ఏదో బేరం వస్తే వెళ్ళిపోయాడు దిగాలిగా. సాయంత్రానికి తాజ్ అందాలను వీక్షించుకుని స్టేషన్కు వచ్చాడు రామ్మూర్తి. ఆగ్రాకే ప్రత్యేకమైన స్వీట్ బాక్స్ కూడా ఒకటి పట్టుకొచ్చాడు. ఉదయం మనం అనుకున్నట్లు విదేశీయులందరూ భారతదేశానికి ఆగ్రాలోని తాజ్మహల్ని చూడటానికి వస్తారు. మరి నువ్వు ఆగ్రాలో ఏం చూసావు అని ప్రశ్నించాడు రెచ్చగొట్టే ధోరణిలో. నేను ఆగ్రాలో నిజమైన భారతదేశాన్ని చూశానని భరోసాగా జవాబిచ్చాను. దూరంగా నల్లటి తారురోడ్డుపైన గుర్రం గిట్టల టాంగా వస్తున్న చప్పుడు వినిపిస్తోంది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఆగ్రా టాంగా కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సర్వమరి నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. మావుళ్ళమ్మవారి దేవస్థానంలో బుధవారం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి దయేష్ ఆధ్వర్యంలో హుండీలను తెరిచి కానుకలు లెక్కించారు. గత 40 రోజులకు గాను 33,27,757 రూపాయలు నగదుతో పాటు 35 గ్రాముల బంగారం, 144 గ్రాముల వెండి విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. సింగరాయిపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్ గంగాశ్రీదేవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రధాన అర్చకులు బద్రాల మల్లికార్జున శర్మ, ఆలయ చైర్మన్ బొండడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొన్నారు. భీమవరం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఆశ్రీ స్టూడెంట్ చాప్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా

రైతులకు హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజరేషన్ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, వృత్తిపరమైన నైపుణ్యాలు, అంతర్జాతీయ నెట్వర్కింగ్, కెరీర్ అవకాశాలను అభివృద్ధి చేసుకునేందుకు అంతర్జాతీయ వేదిక లభించనుందని కళాశాల ప్రిన్సిపల్ వేణు చెప్పారు. బుధవారం కళాశాలలో ఆశ్రయ స్టూడెంట్ చాప్టర్ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆశ్రయ రీజియన్ సంస్థకు చెందిన కపిలన్ నదీసన్, ప్రవీణ్ వేమరెడ్డి, శివచందన్ పటేల్, కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి నాగకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ఎం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ICDS కోలమూరు సెక్టర్ సూపర్వైజర్ పి మేరీ అన్నారు. బుధవారం పాందవలోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం, విటమిన్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేరీ మాట్లాడుతూ పోషకాహారం గురించి చెప్తుంటే చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారని, మహిళలకు, గర్భిణులకు బాలింత సమయంలో పోషకాహార లోపంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేద్దామని ఆమె తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంగన్వాడీ కార్యకర్తలు సత్యవేణి, అనురాధలను ఆమె సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయకులు సుబ్బలక్ష్మి, సుప్రియ, గర్భిణులు పాల్గొన్నారు. భీమవరం మానవతా సంస్థ ఆధ్వర్యంలో తాడేరు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం పేద వృత్తులకు దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు మాట్లాడుతూ సమాజంలోని పేద వృత్తులకు, వికలాంగులకు, రోగులకు సహాయ సహకారాలు అందించడం మానవత ధర్మం అన్నారు. బొబిలిశెట్టి సత్యనారాయణ, కృష్ణమూర్తి, వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్థంగా కుమారుడు బొబిలిశెట్టి సత్యనారాయణమూర్తి, అనురాధ దంపతుల సహకారంతో దుప్పట్లు అందించినట్లు చెప్పారు. సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, భీమవరం మండల ఆర్యవేస సంఘం ప్రధాన కార్యదర్శి కురిసెట్టి కుమార్ బాబు, మానవత సంస్థ డైరెక్టర్ పెన్మిత్స రామ్మోహన్ వర్మ, చింతలపట్టి రామకృష్ణరాజు, ఇందుకూరి ప్రసాదరాజు, కురిసెట్టి గోపాలకృష్ణ, జవ్వాది పద్మశ్రీ మహేశ్వరి పాల్గొన్నారు. భీమవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి అమ్మవారి 59వ శరణ్ నవరాత్రి మహోత్సవాల బ్రోచర్ పుస్తకాన్ని భీమవరం ఆర్యవేస యువజన సంఘం భవనంలో మంగళవారం సంఘ సభ్యులు ఆవిష్కరించారు. ఆర్యవేస యువజన సంఘం అధ్యక్షులు మండా విజయభాస్కర్, కార్యదర్శి పూసరపు సుబ్బారావు, ఆర్యవేస వర్తక సంఘ భవన అధ్యక్షులు బొబిలిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భీమవరంలో గత 58 ఏళ్లుగా సంప్రదాయబద్దంగా అమ్మవారి దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, 11న ఉదయం అమ్మవారి గ్రామోత్సవంతో దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. ఆర్యవేస సంఘ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం మండలం చిన అమీరంలో ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద బుధవారం కంటి వైద్య శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. గుట్టుముక్కల వెంకటరాజు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు శంకర నేత్రాలయ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వైద్య శిబిరాన్ని అవసరమైన రోగులు సద్వినియోగం చేసుకోవాలని అంజబాబు కోరారు. మండలంలో గత 21 సంవత్సరాలుగా ప్రతి గ్రామాన ధ్యాన విశిష్టతను, శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్న వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ 21వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 13, 14, 15 తేదీల్లో మన వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో 3 రోజుల ధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ కెవిడి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను దేవాలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాలరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ వేడిశెట్టి కృష్ణారావు, పిరమిడ్ ధ్యానులు విశ్వేశ్వరరావు, నాగరాజు, మోహన్, సుబ్బరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని విశాఖడేరు SWPC షెడ్ నందు ఫీల్డ్ ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా MPDO MVS రామ్ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం అన్ని గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులకు, గ్రీన్ అంబాసిడర్లకు పారిశుద్ధ్య పనులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా MPDO రామ్ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులపై ఇచ్చేది అభివృద్ధి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏ గ్రామంలోనూ పారిశుద్ధ్య నిర్వహణపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రీన్ అంబాసిడర్స్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రం ఉండేకి 3 వైపులా ఆక్విడ్ రోడ్, భీమవరం రోడ్, గణపవరం రోడ్, ముఖద్వారాల్లో వాహనదారులు, ప్రయాణికులు, అతిథులకు స్వాగతం పలికేలా క్లబ్ ఆధ్వర్యంలో బోర్డులు ఏర్పాటు చేశారు. క్లబ్ అధ్యక్షులు నారాయణ రెడ్డి ఆర్థిక సహకారంతో 2 బోర్డులు క్లబ్ ప్రథమ గవర్నర్ దశక సుబ్బారావు 1 బోర్డు అందజేసినట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ బోర్డును ఉండి SIH మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి జాతీయ రహదారిపైన రాష్ట్రీయ రహదారుల్లో ఉండి గ్రామం మీదుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులందరికీ స్వాగతం పలుకుతూ లయన్స్ క్లబ్ ద్వారా మన మర్యాదలను తెలియజేశామన్నారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మీద లయన్స్ క్లబ్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు నారాయణ రెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, అధ్యాపక

దాన్ని ఘనంగా సత్కరించారు. అలాగే స్వాగతం బోర్డులు ప్రారంభించిన ఎస్ఐను క్లబ్ తరపున జిల్లా ప్రథమ ఉప గవర్నర్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రుద్రరాజు నరసరాజు, రీజియన్ కార్యదర్శి సత్యబ్రహ్మారెడ్డి, గాదిరాజు రంగరాజు, కోశాధికారి కన్నెగంటి రూట్కళ, హర్నరాజు, కాగిత మహంకాళి, బుద్ధరాజు సుబ్బరాజు, బొండాడ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పెదకాపురం గ్రామంలో నూతనంగా షిర్డీ సాయిబాబా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఆలయ నిర్మాణ కమిటీ ప్రతినిధి కట్రెడ్డి రాధాకృష్ణ మోహన్ చెప్పారు. గ్రామంలోనూ చుట్టుప్రక్కల దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ రైతు అడ్డాడ మూర్తిరాజు ఆలయ నిర్మాణానికి 116,000 రూపాయలు విరాళంగా అందజేశారన్నారు. దాతలు ఊరి విరాళాలు అందజేసి సాయిబాబా కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. బాలికల ఆత్మరక్షణ నేటి సమాజంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రప్రథమంగా స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో 214 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 42,000 మంది బాలికలకు 20 రోజుల పాటు ఆత్మరక్షణ శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యతో పాటు తమ భద్రతకు సంబంధించిన ఆత్మరక్షణ నైపుణ్యాలు అలవర్చుకోవాలని సూచించారు. శిక్షణ ద్వారా బాలికల్లో మనోధైర్యం కలుగుతుందని చెప్పారు. భీమవరం మున్సిపాలిటీ 39 వార్డుల నుంచి 52 వార్డులుగా విభజిస్తూ మార్పులు చేశామని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి తెలిపారు. తాడేరు, రాయలం, చిన అమీరం, కొవ్వాడ, అన్నవరం గ్రామాల చేరికతో వార్డులు పెరిగాయన్నారు. వార్డుల పునర్విభజనపై సూచనలు, సలహాలు 14 అందించాలని కోరారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డుల సంఖ్యను 44 వార్డులుగా విభజించినట్లు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. వార్డుల విభజనలపై ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు ప్రజానీకం సూచనలు, సలహాలు రాతపూర్వకంగా కార్యాలయాల్లో, పనివేళల్లో అందజేయాలని కోరారు. రాష్ట స్థాయి ఆర్చరీ పోటీల్లో పశ్చిమ గోదావరి క్రీడాకారులు సత్తచాటారు. సీనియర్ కాంపౌండ్ ఉమెన్ విభాగాల్లో పథకాలు సాధించారు. భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కాలేజీలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట స్థాయి ఆర్చరీ పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, వెస్ట్ గోదావరి ఆర్చరీ అసోసియేషన్, భీమవరం ఆర్చరీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ దేశఖ్యాతిని ప్రపంచానికి చాటేలా యువశక్తి ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ, నిశాంత్ వర్మ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడల్లో రాణించాలన్నారు. ఆర్చరీ అసోసియేషన్ రాష్ట కార్యదర్శి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు జయరాజు, వెస్ట్బరి స్కూల్ చైర్మన్ మహేష్ వర్మ, ఎస్ఆర్కేఆర్ ప్రిన్సిపల్ కెవి మురళీకృష్ణరాజు, డైరెక్టర్ జగపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి గారి గురించి తెలుసుకుందాం. పాత్రలోని ఒక చిన్న బలహీనతను లేదా లోపాన్ని పట్టుకొని దాని చుట్టూ అద్భుతమైన వినోదాన్ని అల్లి థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించడంలో ఆయన సిద్ధహస్తుడు. అతి తక్కువ బడ్జెట్తో సినిమాలు తీస్తూనే బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపించవచ్చని నిరూపించిన సంచలన సృష్టికర్త మన మారుతి గారు. పోస్టర్ డిజైనర్ గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఈ రోజుల్లో బస్టాప్ చిత్రాలతో యూత్ఫుల్ ట్రెండ్ సెట్ చేసిన మారుతి గారు భలే భలే మగాడుబోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి చిత్రాలతో కుటుంబ సమేతంగా నవ్వుకునే స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. దర్శకుడిగా, రచయితగా మారుతి టాకీస్ ద్వారా కొత్త తరం ప్రతిభను ప్రోత్సహించే నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కథా రచయిత, దర్శక నిర్మాత మారుతి గారి మహోజ్వలమైన సినీ ప్రస్థాన విశేషాలతో కూడిన ఈ నాటి మన సిల్వర్ స్క్రీన్ ఎపిసోడ్ లోకి మీ అందరికీ స్వాగతం. సినిమాలపై ఉన్న అపరిమితమైన అభిరుచితో పరిశ్రమలోకి అడుగుపెట్టి మారుతి గారు ఈ రోజుల్లో చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం టాలీవుడ్ ను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వచ్చిన బస్టాప్ చిత్రంతో యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కు మార్క్ దర్శకుడిగా తన స్థానాన్ని బలంగా పునాది వేసుకున్నారు. అయితే మారుతి గారి సినీ ప్రస్థానంలో అసలైన మలుపు భలే భలే మగాడవై. నేచురల్ స్టార్ నానితో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కథానాయకుడి గర్భితమైన మరుపు లోపాన్ని కామెడీగా మలచి కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చేలా చేసిన ఆయన కన్ఫ్యూజన్ డ్రామా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత సర్వానంద్ తో మహానుభావుడు చిత్రంలో అతి శుభ్రత అనే విచిత్రమైన కాన్సెప్ట్ తో వినోదాన్ని పండించిన సాయిధరం తేజ్ తో ప్రతిరోజు పండగ చిత్రంలో తండ్రి తాతల అనుబంధాలను హృదయానికి హత్తుకునేలా నవ్వులతో నింపేసి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన అది మారుతి గారి మార్క్ కామెడీ మ్యాజిక్. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రతి ఒక్కరి ప్రయాణం వెనుక ఒక నిశ్శబ్ద పోరాటం ఉంటుంది. కలలు కనడానికి డబ్బుతో పనిలేదు, కేవలం గుండె నిండా పట్టుదల ఉంటే చాలు అని నిరూపించిన

నిజమైన లైఫ్ హీరో మన మారుతి గారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. అత్యంత పేదరికంలో పెరిగిన కుటుంబ నేపథ్యం ఆయనది. తండ్రి బండ్ల మీద అరటిపళ్ళు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తే తన తల్లి టైలరింగ్ చేస్తూ ఆసరాగా నిలిచేవారు. మారుతి గారు కూడా చిన్నతనంలో కుటుంబానికి సాయంగా వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేస్తూ ఎన్నో కష్టాల మధ్య తన డిగ్రీ చదువును పూర్తి చేశారు. అయితే ఆయనలోని కళాకారుడు ఊరుకోలేదు. 2D యానిమేషన్ నేర్చుకోవాలనే బలమైన సంకల్పంతో 1998 హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టారు. నిజాంపేటలోని అక్క ఇంట్లో ఉంటూ జూబ్లీహిల్స్లోని హార్ట్ ఇన్స్టిట్యూట్ అకాడమీలో యానిమేషన్ కోర్సులో చేరారు. ఆ రోజుల్లో నిజాంపేటకు సరిగ్గా రవాణాలు సౌకర్యాలు లేకపోవడంతో ఉదయమే సైకిల్ తొక్కుకుంటూ JNDU బస్టాప్ చేరుకొని అక్కడ తెలిసిన వారి షాప్లో సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి ఇన్స్టిట్యూట్కు చేరుకునేవారు. రాత్రి ఇంటికి వెళ్లేసరికి 9 దాటేది. చదువు కన్నా ప్రయాణానికే ఎక్కువ సమయం పట్టినా ఆయన అడుగు వెనక్కి పడలేదు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
2: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
3: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. మారుతికి బొమ్మలు వేయడం అంటే ప్రాణం. హైదరాబాద్ బస్టాప్ లో బస్సు కోసం వేచి చూసే ప్రయాణికులు, గోల్కొండ కోట, చార్మినార్, నెహ్రూ జంతువు ప్రదర్శనల్లో జంతువులు, పక్షులు, ఇలా సమయం దొరికితే చాలు, హైదరాబాద్ అందాలను, మనుషుల హావభావాలను తన స్కెచ్ బుక్ లో అద్భుతంగా గీసేవారు. అలా రోడ్ల మీద మనుషుల ప్రవర్తనను, వారి అమాయకత్వాన్ని సైకిల్ పై తిరుగుతూ క్షుణ్ణంగా గమనించడం వల్లనేనేమో తరువాత కాలంలో వెండి తెరపై పాత్రల బలహీనతను చుట్టూ అంతటి సహజ సిద్ధమైన కడుపుబ్బా నవ్వించే వినోదాన్ని ఆయన పండించగలిగారు. పరిమిత బడ్జెట్తో యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఆయన తెరకెక్కించిన ఈ రోజుల్లో మరియు బస్టాప్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయాలు టాలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాయి. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం సినిమాకి కథా స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా రొమాన్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్, లవర్స్ వంటి చిత్రాలకు సమర్పకుడిగా, కథా స్క్రీన్ ప్లే రచయితగా వ్యవహరించి చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. అల్లు శిరీష్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన కొత్త చెంట మంచి విజయాన్ని సాధించగా బెస్ట్ యాక్టర్ సమర్పణతో ఆకట్టుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నానితో ఆయన తెరకెక్కించిన భలే భలే మగాడవై చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద కన్ఫ్యూజన్ కామెడీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ నిర్మిస్తూ వెక్టరీ వెంకటేష్ గారితో బాబు బంగారం వంటి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్ అందించారు. రోజులు మారాయి. లండన్ బాబులు చిత్రాలకు కథ అందిస్తూనే సర్వానంద్తో మహానుభావుడు వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను తీసి హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత బ్రాండ్ బాబుకి కథనందించి అక్కినేని నాగ చైతన్యతో శైలజారెడ్డి అల్లుడు వంటి అత్త అల్లుళ్ళ కామెడీ డ్రామాను అలరించారు. సాయిధరం తేజ్తో ఆయన మలచిన ప్రతిరోజు పండగే చిత్రం కుటుంబ సంబంధాల నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించింది. ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టి 3 రోజెస్ అనే ఆహా వెబ్ సిరీస్ కి షో రన్నర్ గా వ్యవహరిస్తూ డిజిటల్ దునియాను ఏలారు. అలాగే మంచి రోజులు వచ్చాయి, గోపీచంద్ పక్కా కమర్షియల్ చిత్రాలతో వినోదాన్ని పండించి రాజ్ తరుణ్ కథానాయకుడిగా వచ్చిన భలే ఉన్నాడే చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించి తనదైన మార్కును చాటుకున్నారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, షో రన్నర్గా మారుతి గారు అందించిన ప్రతి చిత్రం తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించి ఆయనను టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లో ఒకరిగా నిలబెట్టింది. మారుతి గారంటే కేవలం హిట్ సినిమాలకు దర్శకుడు మాత్రమే కాదు, చిత్ర పరిశ్రమలో కొత్త నటీనటులకు, నూతన సాంకేతిక నిపుణులకు తలుపులు తెరిచే ఒక గొప్ప అవకాశం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. తాను పడిన కష్టాలు వేరే వారు పడకూడదని ఉద్దేశంతో మారుతి టాకీ స్థాపించిన ఎంతో మంది యంగ్ టాలెంట్ కు కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తూ సమర్పకుడిగా నిలిచారు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ క్వాలిటీతో తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేయడంలో ఆయన సాధించిన వేగం పరిశ్రమలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు హీరోలని చిన్న చిన్న మానసిక లక్షణాలను లేదా లోపాలను పట్టుకుని దాన్ని హుందాగా ఎవరి మనసును నొచ్చుకోకుండా వినోదాత్మకంగా తెరపైకి తీసుకురావడం మారుతి గారికి మార్క్ మ్యాజిక్ స్క్రీన్ ప్లే. నాచురల్ స్టార్ నాని గర్భితమైన మరుపుతో భలే భలే మగాడవై చేస్తూ సర్వానంద్ మహానుభావుడులో అతి శుభ్రతతో అలరించారు. ప్రతి కుటుంబంలో ఉండే తండ్రి కొడుకుల అనుబంధాన్ని ప్రతిరోజు పండగలో ఎంతో ఆర్ద్రతతో ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద పండగ చేసుకున్నారు. ఇక చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టిన మారుతి గారు ఏకంగా పాన్ ఇండియా రెబల్

స్టార్ ప్రభాస్ గారితో ది రాజా సాబ్ వంటి భారీ వింటేజ్ రొమాంటిక్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి పై స్థాయికి ఎదిగిపోయారు. ఒక సాధారణ నెంబర్ స్టిక్కరింగ్ ఆర్టిస్ట్ నుండి పాన్ ఇండియా సూపర్ స్టార్ ను డైరెక్టర్ చేసే స్థాయికి ఆయన చేరుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఎంతో స్ఫూర్తిదాయకం. అక్టోబర్ 8 ఆయన జన్మదిన శుభ సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున తెలుగు శ్రోతలు మరియు చలనచిత్ర అభిమానుల తరపున మాలతీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఓకే లిజనర్స్, మరి వినర్ కదండి, మళ్ళీ రేపు వచ్చే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే అక్షయ.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: FM 90.4.
1: శ్రోతలందరికీ ఆణిమతేల కార్యక్రమానికి స్వాగతం. మా శ్రోతల్ని ఎంతగానో అలరించే కార్యక్రమం ఆణి అలనాటి మేటి పాటలతో సాగిపోయే ఆణిముచ్చలు కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చే, మీరు మెచ్చే ఎన్నో ఆణిముచ్చాలు లాంటి పాటలు మీకు వినిపిస్తున్నాం, విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన చిత్రం మంచి మనసులు. ఈ చిత్రం నుంచి నన్ను వదిలి నీవు పోలేవులే పాట వింటారు. గీతరచన దాశరథి, సంగీతం కేవి మహాదేవన్.

0: లక్ష్మీ హాస్పిటల్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మంచి మనసులు చిత్రం నుంచి నన్ను వదిలి నీవు పోలేవులే పాట విన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎన్టీ రామారావు జమున నాయక నాయికలుగా 1964 విడుదలైన చిత్రం మంచి మనిషి. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన అంతగా నన్ను చూడకు పాట మీకోసం. గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. మరి పాట విందామా?
2: అంతగా నన్ను చూడకు,
3: మాట్లాడకు,

మంచి మనిషి చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన అంతగా నన్ను చూడకు పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వి మధుసూదనరావు దర్శకత్వంలో 1974లో విడుదలైన చిత్రం మంచివాడు. అక్కినేని వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి అమ్మాయే పుడుతుంది అచ్చు అమ్మలాగే ఉంటుంది పాట వింటారు. సాహిత్యం ఆత్రేయ అందించగా కెవి మహాదేవన్ స్వరాలు సమకూర్చారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: మంచివాడు చిత్రం నుంచి అమ్మాయే పుడుతుంది పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఎన్టీ రామారావు, బి సరోజాదేవి హీరో హీరోయిన్లుగా 1963 విడుదలైన చిత్రం మంచి చెడు. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గాన చేసిన రేపంటి రూపం కంటి పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిగాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమరామ్.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కె శ్రీ రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. మంచి చెడు చిత్రం నుంచి పి సుశీలా ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు కదా. తర్వాత పాట కె ప్రత్యేగాత్మ దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం మనసు మాంగళ్యం. అక్కినేని నాగేశ్వరరావు, జమున జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ శుభ సమయంలో పాట వింటారు. సాహిత్యం దాసరథి, సంగీతం పెండియాల.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మనసు మంగళ్యం చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన ఈ శుభ సమయంలో పాట విన్నారు కదా. తర్వాత పాట మనుషులు మమతలు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

0: ఉంది.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు మహిళ. మరి ఈరోజు సంగతులేంటో కబుర్లేంటో తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్. ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఒక అమ్మాయి ఫ్యాషన్ షోలో నడుస్తోంది. దాన్ని చూస్తూ వాళ్ళ అమ్మా నాన్నలు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆ అమ్మాయి పేరు బబితా మండవ, మన తెలుగమ్మాయే. అనుకోకుండా మొదలైన ఆమె ఫ్యాషన్ వాక్ని ముందుని నడిపించింది. ఇంతకీ ఆ ఫ్యాషన్ షో ఏంటో తెలుసా? ప్రముఖ సంస్థ షనల్ది. అదో సబ్వే స్టేషన్. జీన్స్ టీషర్ట్ ధరించి తన రైలు కోసం ఎదురు చూస్తుంది అమ్మాయి. తన లోకంలో తను ఉన్న అమ్మాయి దగ్గరకు వచ్చాడు డిజైనర్ మ్యాథ్యు. మీరు చాలా అందంగా ఉన్నారు, మా ఫ్యాషన్లో మోడల్గా చేస్తారా అని అడిగాడు. వింటుంటే ఏదో సినిమా కథలా లేదు, కానీ బబిత విషయంలో ఇది నిజమైంది. కెమెరా, లైట్, లగ్జరీ బ్రాండ్లు పరిచయం లేని సాధారణ అమ్మాయి బబిత. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. అలాంటి అమ్మాయి జీవితం ఆ డిజైనర్ మాటలతో ఒక్కసారిగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితం కాస్త ప్రముఖ అంతర్జాతీయ రన్వేల్లో నడిచే స్థాయికి చేరింది. బబితది హైదరాబాద్. జేఎన్టీయు హైదరాబాద్ నుంచి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ పూర్తి చేసింది. ఇంటరాక్టివ్ డిజైన్ అండ్ మీడియాలో మాస్టర్స్ కోసం అమెరికా వెళ్ళింది. 2024లో ఫ్రెంచ్ బ్రెజిలియన్ డిజైనర్ మ్యాథ్యూ బ్లేజీ మోడలింగ్గా అవకాశం ఇచ్చారు. సరేనని ప్రయత్నించింది. కట్ చేస్తే 2 వారాల్లోనే ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్

బడ్డేగా వనిట స్ప్రింగ్ సమ్మర్ 2025 ఫ్యాషన్ షోలో మోడల్గా మెరిసింది. తొలి షోలోనే మంచి పేరు తెచ్చుకుంది. అలాగనే చదువునే నిర్లక్ష్యం చేయలేదండి. ఓవైపు చదువు, క్యాంపస్ ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ కొనసాగించింది. న్యూయార్క్, ప్యారిస్, మిలాన్, లండన్ ఫ్యాషన్ వీక్లో డియోర్ వంటి ప్రముఖ సంస్థలకు పనిచేసింది. న్యూయార్క్లో ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ సంస్థ షనెల్ మెటియేటార్ 2026 పేరుతో ఫ్యాషన్ షో నిర్వహించింది. ఏ ఫ్యాషన్ షో అయినా ఓపెనింగ్ వాక్ కీలకం. ఇది కొనుగోలుదారులు, మీడియా, ఇన్ఫ్లుయెన్సర్లకి తొలి అభిప్రాయం ఏర్పడేలా చేస్తుంది, పూర్తి కలెక్షన్ మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఓపెనింగ్ వాక్కి అంత ప్రాధాన్యం. పైగా 2018 తర్వాత షనెల్ తొలిసారిగా న్యూయార్క్లో షో చేస్తోంది. అలాంటి ప్రతిష్టాత్మక షోలో ఓపెనింగ్ వాక్ చేసింది భవిత. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మోడల్ తను, కాబట్టే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది, తల్లిదండ్రుల్ని ఆనంద బాష్పాల్లో ముంచెత్తింది. తెలుగు అమ్మాయి కూడా కావడంతో ఇంకాస్త వైరల్ అయింది అన్నట్టు ఈ ఫ్యాషన్ షో నేపథ్యం ఏంటో తెలుసా అండి? సబ్వే స్టేషనే. తను ధరించిన దుస్తులు జీన్స్, టీషర్టే. సరిగ్గా మోడలింగ్ ప్రారంభించిన ఏడాదికి ఈ షో చేసింది. షనెల్తో ఇదివరకే స్ప్రింగ్ 2026 షో చేసింది తను. ఇది రెండోది. అయితే ఓపెనింగ్ అవకాశం ఇంత త్వరగా అందుకోవడమే ఇక్కడ ప్రత్యేకం. అందుకే ఇది తనకొక సెంటిమెంట్ అంటోంది భవిత. ఓ సాధారణ అమ్మాయి గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్గా మారడం, అది అతి తక్కువ సమయంలోనే, విచిత్రం కదూ? ఒక సాధారణ సంభాషణ, అనుకుని పరిచయం కూడా కొత్త భవిష్యత్తు మార్గాలను సృష్టించగలదు అని అనడానికి భవిత ప్రయాణమే ఉదాహరణ అండి. ఏదేమైనా ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాగే తనదైన ముద్ర వేస్తూ భవిత ముందుకు సాగిపోవాలని కోరుకుందాం. ఓకే లిసనర్స్, విన్నారు కదా? మరి ఇప్పుడు మిట్టపల్లి అర్చన గురించి అయితే తెలుసుకుందామండి. పుట్టుకతోనే వైకల్యం, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, ఇవి చాలవన్నట్లు కట్టుకున్నవాడు దూరమయ్యాడు. ఇద్దరు పిల్లల బాధ్యత, ఆర్థిక కష్టాలు భయపడుతున్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. తనని తాను నిరూపించుకుంటూ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు మిట్టపల్లి అర్చన. అర్చనది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేట. ఆమెకు 88% వైకల్యం. చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని కోల్పోయి కష్టాలెన్నో చూశారు. ఆయన పట్టుదలగా చదివి సోషియాలజీ, తెలుగులో పీజీలు చేశారు. కానీ కొలువే కష్టమైంది. తన ప్రయత్నాల్లో ఉండగా జీవితాంతం తోడుంటానంటే నమ్మి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో పిల్లల బాధ్యత ఆమెపై పడింది. వాళ్ళ కోసం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పొరుగు సేవల కింద స్వీపరుగా చేశారు. దాంతోపాటు ఇంటి వద్ద దుస్తులు కుట్టిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అర్చనకి చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. తనకు ఆడటానికి అనుకూలంగా ఉన్న షార్ట్ పుట్, త్రోబాల్ ఆడేవారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా షార్ట్ పుట్ పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొన్నారామె. అర్చన ప్రతిభను చూసిన నిర్వాహకులు త్రోబాల్లో గ్రూప్ గేమ్కి కెప్టెన్గా ఎంపిక చేశారు. సెప్టెంబర్లో చెన్నైలో జరిగిన త్రోబాల్ పోటీల్లోనూ సత్తచాటారు. దాంతో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నారు, కెప్టెన్గా కూడా ఎంపికయ్యారు. తాజాగా శ్రీలంకలో అంతర్జాతీయ దివ్యాంగుల క్రీడా పోటీలు నిర్వహించారు. దానిలో పాల్గొన్న ఆమె స్వర్ణ పతకాన్ని సాధించారు. ఆర్థిక కష్టాల కారణంగా పోటీలకు వెళ్లడము కష్టమైంది. నా పరిస్థితి తెలిసి క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సహాయం చేశారు. వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ బంగారు పథకం సాధించడం ఆనందంగా ఉంది. ఇంతటితో తృప్తి చెందను, ఇంకా ఎన్నో పథకాలు సాధించాలని ఉంది. ప్రభుత్వం సాయం అందిస్తే దేశానికి మరిన్ని పథకాలు తీసుకొస్తా అని అంటున్నారు అర్చన. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఈ తరం చిన్నారుల్లో చాలా మంది ఆర్థిక విషయాల్ని అలవోకగా వల్లించేస్తున్నారు. ఇది మనకి కొంత అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ నిపుణులు మాత్రం ఆర్థిక స్వాతంత్ర్యం మెరుగైన జీవితాన్ని అందిస్తాయని, అందుకు వీటిపై అవగాహన ఉండడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు. వారెన్ బఫెట్ కూడా తన 6 ఏళ్ల వయసు నుంచే సంపాదించడం ప్రారంభించారట. ఈ రోజుల్లో పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత అత్యంత అవసరం. డబ్బు డిజిటల్గా మారిపోతుంది, గతంలోలాగా తాకలేరు చూడలేరు. కాబట్టి పిల్లలు డబ్బుని ఎలా పొదుపు చేయాలి, ఏ విధంగా ఖర్చు చేయాలి అన్న విషయాల్ని అర్థం చేసుకోకుండానే పెరుగుతున్నారు. వేగంగా సంపాదించడానికి క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడికి మధ్య తేడాను తెలుసుకోవాలి. మన లక్ష్యం పిల్లల్ని ఆర్థిక నిపుణులుగా మార్చడమే కాదండి, నిజమైన సంపద కాంపౌండింగ్ ద్వారా నెమ్మదిగా పెరుగుతుందని అర్థం చేసుకునేలా చెప్పాలి. వయసును బట్టి దశల వారీగా నేర్పించాలి. కాస్త లెక్కలు అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు వస్తే అవి సులువుగానే అర్థమవుతాయి. చిన్నారులు ఈ విషయాలను సులువుగా అర్థం చేసుకోవాలంటే వారికో లక్ష్యం ఉండాలి. అంటే మంచి షూ, నచ్చిన సైకిల్, ఇలా వీటిని సాధించుకునే దిశగా వారికి పొదుపు మదుపులను అలవాటు చేయాలి. పొదుపు ఖాతాలను తెరవండి, లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్పై దృష్టి పెట్టేలా చేయండి. ఇంటి బడ్జెట్ని వేసినట్లే తమ నెలవారీ అవసరాల కోసం పిల్లలకు ఓ బడ్జెట్ వేసుకునేలా చేయండి. ఇందుకోసం ప్రతీ నెల 100 నుంచి 500 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కలిగింది.

చూపించండి. ఇంటి పని, తోట పని, మంచి పని అంటూ ఒక్కో దానికి కొన్ని డబ్బులు ఇవ్వండి. ఇలా వారు కష్టపడి పోగేసిన మొత్తంతో నచ్చిన వస్తువుల్ని కొనుక్కుంటారు. చిన్నారులకు పొదుపు మదుపులతో పాటు వృధా ఖర్చులన్నీ అరికట్టడం కూడా తెలియాలి. ఖరీదైనవి కొంటేనే తృప్తి కలుగుతుంది అని అనుకునే భ్రమల్ని తొలగించండి. చిన్న చిన్న విషయాలను ఆస్వాదించగలగడం నేర్పించండి. ధరను బట్టి కాకుండా వస్తువు అవసరాన్ని బట్టి కొనుగోలు చేయాలని నేర్పించండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: టికెట్ భీమవరం
1: ప్రముఖ ఏఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం క్యారెట్ చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 చెంచా, మిరియాలు చెంచా, ఉడికించిన కందిపప్పు 1/2 కప్పు, రసం పొడి 1 చెంచా, ఉప్పేమో తగినంత, పసుపు 1/2 చెంచా, బెల్లం తరుగు 1 చెంచా, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, నూనె కావలసినంత, ఆవాలు 1 చెంచా, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెబ్బలు 2, ఎండుమిర్చి 1. ఇక కావలసినవి అయితే తెలుసుకున్నాం కదండి, మరి తయారీ విధానం కూడా తెలుసుకుందాం. క్యారెట్ ముక్కల్ని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి జీలకర్ర, మిరియాలు వేయించుకుని తర్వాత రెండింటినీ కలిపి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో క్యారెట్ గుజ్జు, మిరియాల పొడి, ఉడికించి పెట్టుకున్న పప్పు, రసం పొడి, తగినంత ఉప్పు, పసుపు, బెల్లం తరుగు, చింతపండు గుజ్జు వేసుకుని కలిపి 1/4 కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరుగుతున్నప్పుడు దింపేయాలి. చివరిగా కడాయిని పెట్టి నూనె వేసి ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకొని రసంలో వేసి కలిపితే చాలు. మన క్యారెట్ చారు అయితే రెడీ అయిపోయిందండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మహిళలు మళ్ళీ కలుసుకుందాం. అండి ల్యాండ్ స్టేట్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు

0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే అమూల్య. ఈరోజు ఆయుష్మాన్ బావాలో కొన్ని మంచి విషయాలను తెలుసుకుందాం. మరి ఆ కబుర్లేంటో వినేద్దామా? చాలా కాలంగా మీరు సరిగ్గా నిద్రపోవడం లేదా? అయితే వైద్యులను తక్షణం సంప్రదించాల్సిందే, లేదంటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక సరికొత్త పరిశీలన. ఎంత సమయం నిద్రపోతున్నారు అన్నది కాదు, మధ్య మధ్యలో మెలకువ రాకుండా ఎంత గాఢంగా నిద్రపోతున్నారన్నదే ముఖ్యమాట. ఎందుకంటే తరచూ మెలకువ వచ్చేస్తుంటే, ముఖ్యంగా పురుషుల్లో ఇలా జరుగుతుంటే దాని ప్రభావం వాళ్ళ మెదడు మీద పడుతుండట. దీనివల్ల వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, స్థిరంగా ఆలోచించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, దీనివల్ల వయసు కన్నా మరో 5 ఏళ్ళు ఎక్కువగా కూడా కనిపిస్తారట. ఇంకా హృద్రోగ సమస్యలు, ఆల్జీమర్స్ కూడా రావచ్చట. అంటే మీరు ఎంత బాగా నిద్రపోతే మీ మెదడు కూడా అంత చురుగ్గా పనిచేస్తుందన్నమాట. కాబట్టి మీ నిద్రాదేవి మీద ఒక కన్నేయండి మరి. లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలను తెలుసుకునే ముందు ఒక పాట వినేయండి.

0: ఒరేయ్, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. రోజు గుప్పెడు బాదం పప్పు తింటే గుండెకు మంచిదని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో పిండి పదార్థాలతో చేసిన ఏ కేకో బిస్కెట్లో తినడం కన్నా రోజు 42 గ్రాముల బాదం పప్పుని తినడం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తకపోవడమే కాదు, పొట్ట కూడా తగ్గుతుందని వాళ్ల పరిశీలనలో తేలిందట. ఇందుకోసం వీళ్ళు అధిక బరువుతో బాధపడే 52 మంది మధ్య వయస్కుల్ని తీసుకున్నారు. ఇందులో సగం మందికి 12 వారాల పాటు కేకులు బిస్కెట్లు లాంటి వాటిని, మిగిలిన వాళ్ళకి బాదం పప్పుని స్నాక్స్గా ఇచ్చారు. ఇతరత్ర ఆహారాన్ని ఎవరి బరువుకి తగినట్లుగా వాళ్ళకి లెక్కగట్టి ఇచ్చారట. అయితే బాదం ఇచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళకన్నా చెడు కొలెస్ట్రాల్ కొవ్వుల శాతం తగ్గినట్టు తేలిందట. దీన్ని బట్టి ఇతరత్ర స్నాక్స్ వెరైటీలు తినడం కన్నా రోజు గుప్పెడు బాదం తినడమే మేలని వాళ్ళు చెబుతున్నారు. లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట వినేయండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ధ చేయవద్దంటున్నారు పరిశీలకులు. దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటు మెదడు కూడా దెబ్బతినవచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే వేలకి సరిగ్గా తినకపోవడం లేదా చాలా తక్కువగా తినడం వల్లే పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా గ్యాస్, మంట వస్తాయి. దీనివల్ల మెదడుకి అందాల్సిన ఆహారం అందకపోవడంతో పాటు గ్యాస్ కారణంగా జ్ఞాపక శక్తికి సంబంధించిన నాడి కణాల పనితీరు పూర్తిగా దెబ్బతింటుందని జార్జియా మెడికల్ కాలేజ్కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఆహారం లేకపోవడం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడితే మెదడుకే ప్రమాదం. అంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడడం ఎంతైనా సముచితం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్.

0: ஸ்ரீதேவி ஹோட்டல், உண்டி ரோட், பீமாவரம். செல் 9849124000.
1: வெல்கம் பேக் டு ஆயுஷ்மான் பவ. 60-70 సంవత్సరాలు దాటాక చాలా మందిలో, ముఖ్యంగా మహిళల్లో, ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపరాసిన్ బారిన పడడం చూస్తుంటాం. దీనివల్ల వృద్ధాప్యంలో ఏమాత్రం జారిపడ్డా ఎముకలు విరిగిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే సంతృప్తికరమైన జీవితం గడిపిన వాళ్లలో ఆస్టియోపరాసిన్ బారిన పడే శాతం తక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. స్త్రీ పురుష భేదం లేకుండా వయసు మీద పడే కొద్దీ సహజంగానే ఎముకల సాంద్రత తగ్గిపోతుంటుంది. అయితే మహిళల్లో మెనోపాస్ తర్వాత ఈ సమస్య మరీ ఎక్కువ. శారీరక శ్రమ లోపించడం, కాల్షియం తీసుకోకపోవడం, డి విటమిన్ లోపం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి సహజంగానే తలెత్తుతుంటుంది. అయితే వీటన్నిటితో పాటు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్లతో బాధపడే వాళ్లలో ఈ సమస్య అధికం అని తేలింది. ఇందుకోసం వీళ్ళు సుమారు 2000 మంది మహిళల్ని పరిశీలించగా, ఒత్తిడితో బాధపడుతూ అసంతృప్తికర జీవితం గడిపిన వాళ్లతో పోలిస్తే సంతృప్తిగా ఆనందంగా జీవించిన వాళ్లలో ఎముకల సాంద్రత ఎక్కువని తేలింది. దీన్ని బట్టి హాయిగా సంతోషంగా జీవించే వాళ్లలో ఎముకలు బలంగా ఉండటంతో పాటు వృద్ధాప్యంలో వాటికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం తక్కువ. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదా, ఈ రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, మీ ఆజే అమూల్య.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: షోరూమ్ వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

0: FM 90.4.
1: మెరుగైన కోళ్లకు ఆహారాన్ని ఇవ్వడం, ఆఫ్రికాలో జంతు ప్రోటీన్ల ప్రముఖ మూలముగా కోడి మాంసమును సేవిస్తారు. గ్రామీణ ప్రదేశాల్లో చాలా కుటుంబాలు నాటుకోళ్లను మాంసము మరియు గుడ్ల కొరకు పెంచుతారు. కోళ్లను ఆహారం ఏరుకోవడానికి స్వేచ్ఛగా వదిలేస్తారు, కాబట్టి అందులో చాలా కోళ్లు తప్పిపోతాయి. మెరుగైన కోళ్లకు షెడ్లల్లో బతికే అలవాటుంటుంది, కాబట్టి అవి ఘనాహారానికి నాటుకోళ్ల కంటే మెరుగ్గా స్పందిస్తాయి. మెరుగైన కోళ్లకు ఆహారం ఎలా అందించాలో మనం ఈ వీడియోలో చూద్దాం.
2: మెరుగైన కోళ్లను పెంచడం సులువు కాబట్టి నేను వాటినే పెంచుతాను. ఎక్కువ డబ్బు లేని వాళ్ళు కూడా వీటిని పెంచి వాళ్ళ అవసరాలను తీర్చుకోవచ్చు. దిగుమతైన కోళ్లు వీటికన్నా చాలా ఖరీదు చేస్తాయి.
3: మేము మెరుగైన కోళ్లను పెంచి మా పిల్లల బడి ఫీజు కట్టడానికి సహాయపడుతుంది. నా భర్త ఇంట్లో లేనప్పుడు మా బిడ్డకు బడికి పుస్తకం కొనాలంటే నా దగ్గర అంత డబ్బు లేకపోతే నేను ఒక కోడిని అమ్మొచ్చు. కొన్ని కోళ్లు మా రోజువారీ ఖర్చుల కోసం కూడా అమ్మొచ్చు. అంతేకాకుండా మెరుగైన కోళ్లను అమ్మి నా కోసం కూడా కొన్ని వస్తువులు కొని సంతోషపడతాను.
1: ప్రతి జీవిలాగే కోళ్లకు కూడా శక్తి, మాంసకృతులు, ఖనిజ మరియు విటమిన్లతో కూడిన ఆహారం ఎంతో అవసరం. వాటికి సస్యాహారమిచ్చి కొంతవరకు ఈ అవసరాలను తీర్చవచ్చు. ఇది తాజా ఆకులు, కూరలు లేక పళ్ళు కావచ్చు. కానీ మెరుగైన కోళ్ల ఉత్పత్తిని పెంచడానికి వాటికి విత్తనాలు, ఆయిల్ కేక్లు, ఊకా వంటి మిశ్రమంతో ఘనాహారం తినిపించాలి. మొదటిగా ధాన్యాలు. ఇవి కోళ్లకు మంచి శక్తిదాయకాలు, కానీ ఇవి మానవ వినియోగానికే పరిమితం మరియు అవి చాలా ఖరీదైనవి కూడా. దక్షిణ బెనిన్లోని కొందరు ఉత్పత్తిదారులు దీనికి ఎలా పరిష్కారం కనుక్కున్నారో విందాం.
2: జొన్నలు ఖరీదెక్కువ కాబట్టి నేను పిండి మరలోని మిగుళ్లను వాడతాను. ఇది ధాన్యాల పిండి. వీటి

0: మనం మర నుండి తక్కువ ధరకు కొనవచ్చు. మనకు జొన్నలలో కావాల్సింది పౌష్టికత. ఇది మనకు ఈ పిండి మిగుళ్లలో దొరుకుతుంది.
1: మీరున్న స్థలాన్ని బట్టి వరి, సిరిధాన్యాలు లేక జొన్న మిగుళ్ళు కూడా ఉండవచ్చు. రెండవది, కోళ్ల పెరుగుదలకు మాంసకృతులు అవసరం. ఇది సోయాబీన్ నూనె బిళ్ళలు లేక పామ్ నూనె బిళ్ళల్లో ఉంటాయి. కొందరు రైతులు తక్కువ ధరల మాంసకృతులున్న ఇతర ఆహారాన్ని కొంటారు.
0: చేప వ్యర్థాలలో మాంసకృతులుంటాయి కాబట్టి మేము కోళ్ల పెరుగుదలకు వాటిని వాడతాము. అవి దొరకకుంటే ప్రోటీన్లకు ఇంకో మూలమైన మునగాకును వాడతాము.
1: చెదలలో కూడా చాలా మాంసకృతులుంటాయి. కోళ్లకు చెదలంటే చాలా ఇష్టమున్నా వాటిని అప్పుడే పుట్టిన కోడి పిల్లలకు తినిపించకండి. లియోన్ దస్సౌ ఇలా వివరిస్తున్నారు.
2: కోడి పిల్లల పేగులు చాలా సున్నితంగా ఉంటాయి, కాబట్టి చెదలని ఇవ్వము. 2 నుండి 3 వారాల వరకు వేచి ఉండి తర్వాత ఇస్తాము. చెదలను పెడితే పిల్లలు త్వరగా పెరిగి అమ్మటానికి తయారవుతాయి. అప్పుడు త్వరగా డబ్బులు సంపాదించవచ్చు.
1: కానీ జాగ్రత్త, ఎర్ర పెద్ద తలలున్న కరిచే చెదలను తినిపించకండి. అవి మీ కోడిపిల్లలను కరిచి చంపేయగలవు. మూడవది, కోడిపిల్లలకు కాల్షియం వంటి ఖనిజాల అవసరం ఉంటుంది.
0: మేము ఎముకలను ఎండబెట్టి వాటిని కాల్చి పొడి చేస్తాము. ఈ ఎముకల పొడిలో కాల్షియం అధికంగా ఉండి కోడిపిల్లలకు బలమైన ఎముకలు మరియు వాటి గ్రుడ్ల పెంకులు తయారవుతాయి.
1: చాలా ఉత్పత్తిదారులు వాళ్లే వివిధ ఆహారాలను కలిపి సొంతంగా తయారు చేసిన, మీరు తయారు చేసిన ఘనాహారాన్ని మీరు వ్యవసాయ డీలర్ల అంగళ్లలో కొనవచ్చు. వాణిజ్య ఘనాహారంలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లున్న ఊక కూడా కలుపుతారు. ఆరోగ్యమైన కోడిపిల్లలకు అవసరమైన లవణాలు కూడా ఘనాహారంలో ఉంటాయి. లవణాలు కోడిపిల్లల ఆకలిని పెంచి అవి బాగా తిని త్వరగా పెరుగుతాయి. ఇప్పటి వరకు మనం మెరుగైన కోళ్ల ఆహారంలోని వివిధ పౌష్టికాంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని ఎలా తినిపించాలో చూద్దాం. కోడిపిల్లలకు వాటి వయసును బట్టి ఆహార అవసరాలు వేరుగా ఉంటాయి, కాబట్టి వాటిని సైజు వారీగా వేరు చేయాలి. కోళ్ల కంటే కోడిపిల్లల ఆహారంలో అధిక ప్రోటీన్లుంటాయి, కానీ గుడ్లనిచ్చే కోళ్లకు శక్తి, కాల్షియం వంటి ఖనిజాలు అవసరం. కోడిపిల్లలను వాటి పరిమాణాన్ని బట్టి విడివిడిగా ఎందుకు ఉంచాలనే దానికి కారణం కాలిస్తోకిన్ వివరిస్తున్నారు.
3: కోడిపిల్లల్ని కలిపి ఒకే చోట ఉంచితే పెద్ద పక్షులు ఆహారాన్ని తినేసి చిన్న కోళ్లను తిననీయవు. అందుకే ఇలా విడివిడిగా షెడ్లలో పెడితే అవి సరిగ్గా ఆహారాన్ని సేవిస్తాయి.
1: ఆహారాన్ని ఫీడర్లలో, నీటిని తొట్టిలలో పెట్టి వాటిని నేల నుండి ఛాతీ ఎత్తులో పెడితే ఆహారం కలుషితము మరియు వ్యర్థం కాకుండా ఉంటాయి.
4: మేము కోడిపిల్లల లెక్క చూసి కొంచెం దూరం దూరంగా ఫీడర్లనుంచుతాము. పక్షులు చాలా ఇరుగ్గా ఉంటే వాటికి తినడం ఇబ్బందిగా ఉండి పెరుగుదలను తగ్గిస్తుంది. అంతేకాకుండా అవి కీచులాడుకుని ఎదుగుదలను దెబ్బతీస్తాయి.
1: కోడిపిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే వాటి ఫీడర్లను, తొట్టిలను రోజు శుభ్రం చేసి నింపి అనారోగ్యాలను నివారించాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాన్ని మరోసారి మననం చేసుకుందాం. మెరుగైన కోళ్లకు పౌష్టికాహారాన్ని ఇచ్చి మంచి దిగుబడి పొందవచ్చు. కోళ్ల వయసుని బట్టి వాటి ఆహారంలో శక్తి, మాంసకృతులు, ఖనిజాలు, విటమిన్లు వేర్వేరు ప్రమాణంలో అందించాలి. కోళ్ల అవసరాలు కొంతవరకైనా తీర్చడానికి రోజూ పచ్చ ఆహారాన్నివ్వాలి. వాటిని సైజు వారీగా వేరువేరు షెడ్లలో పెడితే వాటికి సరైన ఆహారం అందుతుంది. అవి సులభంగా తిని కీచులాడుకోకుండా వాటికి కావలసినన్ని ఫీడర్లు పెట్టాలి. ఆహారం వ్యర్థం కాకుండా ఫీడర్ల మరియు నీళ్ల తొట్టిలను నేల నుండి ఎత్తులో పెట్టాలి. రోగ నివారణ చేసేందుకు ఫీడర్లను మరియు తొట్టిలను రోజూ కడగాలి. ఇక్కడ నేర్చుకున్నవన్నీ అమలుపరిస్తే మీ కోళ్ల పెంపకాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622344. పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి, మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: హలో లిజనర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఆది సంగతి. మరి వాళ్ళ ఆది సంగతి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాను నేను, మీ ఆర్జరిత్వి. ఇవాళ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చానండి. మరి అవేంటో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
3: ఫోన్ 0881622354.
0: హార్లీ డేవిడ్సన్ అనగానే ఖరీదైన మెర్సరీస్ బైక్ మనకు గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ లభించడంతో ఆ కంపెనీ ఉత్పత్తులు విస్తృతంగా టీషర్ట్లు, గ్లౌస్, సాక్స్, హెల్మెట్స్ లాంటివి కూడా తయారు చేసింది. అవన్నీ బైక్ నడిపేటప్పుడు ధరించేవే కాబట్టి వినియోగదారులు కొనుక్కున్నారు. దాంతో కంపెనీ మరో అడుగు ముందుకేసి పేపర్ పర్ఫ్యూమ్ కూడా తయారు చేసిందంటండి. కానీ ఆ పర్ఫ్యూమ్ అభిమానులకు నచ్చలేదు. సెంట్ పెట్రోల్ స్మెల్ వస్తుందంటూ విమర్శలు కూడా ఇచ్చారు. బ్రాండ్ పేరుకే నష్టం వచ్చే పరిస్థితి రావడంతో ఆ ఉత్పత్తులను ఆపేసింది ఆ కంపెనీ. ఇలా కంపెనీలు తూచని తయారీ ఉపసంహరించుకున్న ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్స్. వాణిజ్యపరంగా ఘోరంగా విఫలమైన 70కి పైగా ఉత్పత్తులు ఇందులో ఉన్నాయట. కేవలం ప్రదర్శనే కాదండి, వాటి చరిత్ర కూడా చెప్తుందంట. సృజనాత్మక పరికరాల పరిశోధకుడు, మ్యూజియం వ్యవస్థాపకుడు డాక్టర్ శామ్యూల్ వేస్ట్ సృజనను గౌరవించడమే తన ఉద్దేశం అంటున్నారు. సృజన వెనక ఉండే రిస్క్ ని గుర్తించాలంట. వైఫల్యానికి భయపడకుండా దాన్ని అంగీకరించినప్పుడే మరింత సృజనాత్మక ఆవిష్కరిస్తుందని ఆయన ఉద్దేశం చెప్తున్నారు. ఒక విధంగా సృజనకు వైఫల్యం అవసరం అంటున్నారు ఆయన. ఈ మ్యూజియంలో ఉన్న పరికరాలన్నీ సిద్ధాంతపరంగా గొప్ప ఆవిష్కరణలు, ఆచరణలో ఎక్కడో తేడా వచ్చింది. ఆ తేడాని విశ్లేషించుకోగలగాలి. అదే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి నేను చెప్పదలుచుకున్న పాఠం అంటున్నారు వేస్ట్. కొత్త ఉత్పత్తుల పేరుతో కొన్ని బ్రాండ్లు, విస్తరణ పేరుతో మరికొన్ని కంపెనీలు చేతులు కాల్చుకున్న వైనాన్ని కళ్ళకు కడుతుంది ఈ మ్యూజియం. అందులో ఉన్న గ్యాజెట్లు చాలా అయితే ఉన్నాయి. మరి వాటిలో నుంచి కొన్ని గ్యాజెట్స్ అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. మరి అవేంటో తెలుసుకున్న ముందు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిసనర్స్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఆ గ్యాడ్జెట్స్ ఏంటో తెలుసుకుందామా? దయచేసి ఆ అద్దాలు ధరించిన వారు లోపలికి రావద్దు. ఇలాంటి నోటీస్ బోర్డులు మనం తరచుగా చూస్తూ ఉంటాం. అదే అండి గూగుల్ గ్లాస్ అండి. రహస్యంగా చిత్రాలు తీసే ఈ గూగుల్ గ్లాసే ప్రైవసీ ప్రశ్నలు లేవనెత్తింది. దానికి తోడు తయారీ లక్ష్యంలో స్పష్టత లేదు. కళ్ళద్దాలు ధరించే దీని వల్ల రేడియేషన్ కూడా వస్తుందంటున్నారు విమర్శకులు. దాంతో దాని తయారీని అటకెక్కిచ్చేసింది గూగుల్. అలానే 1.5 శతాబ్దం క్రితం మొబైల్ గేమ్స్ విడివిడిగా ఉండేవి. అప్పుడు నోకియా ఎన్గేమ్ పేరుతో ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే మొబైల్ యూజ్ చేసుకోవచ్చు, దాంతో పాటు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కానీ అందులో ఏమైందంటే దానికున్న అసాధారణ ఆకృతి, ఏమాత్రం సౌకర్యంగా లేని కీబోర్డు దాని వినియోగదారులకు దూరం చేసేసింది. మరి అలాంటి మరో పరికరమే యాపిల్. మనం యాపిల్ అనగానే ఉత్పత్తులకు నాణ్యత ఉంటుంది అనుకుంటాం. కానీ ఒకప్పుడు యాపిల్ తయారు చేసిన న్యూటన్ అనే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ వైఫల్యం జాబితాలో చేరిపోయింది. ఈ గ్యాడ్జెట్లోని చేతిరాతలను గుర్తించే సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, దీనికున్న అధిక ధర వల్ల వినియోగదారులకు దూరం అయిపోయింది. అయితే ఈ వైఫల్యాన్ని స్టీవ్ జాబ్స్ ఐఫోన్, ఐపాడ్ల తయారీ పునాదిగా మార్చుకోవడం దీనికున్న విశేషం అండి. మరి వైఫల్యాల జాబితాలో ట్విట్టర్ కూడా ఉందండి. ట్విట్టర్ కొత్తగా వచ్చిన రోజులో పీక్ అనే సంస్థ ట్విట్టర్ పీక్ అనే పరికరాన్ని రూపొందించిందంట. అది ట్విట్టర్ మాత్రమే చూసుకోవడానికి పనికొస్తుందన్నమాట. ఆ మాత్రం దానికి $200 దండగా అంటున్నారు జనాలు. ఇదే సంస్థ అంతకు ముందు ఈమెయిల్ పంపే ఓ పరికరాన్ని కూడా తయారు చేసింది. అది కూడా అట్టర్ ఫ్లాపే. దాంతో ఆ సంస్థ ఇలాంటి తయారీల నుంచి తప్పుకొని క్లౌడ్ సాంకేతికత వైపు వెళ్ళింది. ఓకే లిసనర్స్, ఇప్పుడైతే కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనంద్.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
1: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా, పిన్ నెంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
2: ఓకే, దిస్ ఇస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. కోడక్ ఒకప్పుడు కెమెరాలకు ప్రత్యామ్నాయంగా ఉండేది ఈ పేరు. 1995లో ఈ సంస్థ DC-40 అనే మోడల్ డిజిటల్ కెమెరాను విడుదల చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే సంస్థ దివాళా తీసింది. దానికి కారణం ఆ కెమెరా అంటున్నారు. ఆన్లైన్ ఫోటో షేరింగ్ విస్తృతిని అంచనా వేయలేకపోవడమే ఆ కంపెనీ వైఫల్యానికి కారణం అంటున్నారు విశ్లేషకులు.

మరి ఇలాంటి పొరపాటే 70వ శతాబ్దంలో సోనీ కూడా చేసిందండి. వీసీఆర్కి ప్రత్యామ్నాయంగా సోనీ తెచ్చిన బిటామాక్స్ వీడియో రెంటల్ మార్కెట్ని అందిపుచ్చుకోలేకపోవడంతో దాంతో మార్కెట్లో ఉన్న సోనీ వాటా అమాంతం పడిపోయిందండి. దీంతో ఆ గ్యాజెట్ వైఫల్యం అయిపోయింది. ఇలానే 1984లో కోకోకోలా కంపెనీ కూడా క్లాసిక్ కోకో స్థానంలో న్యూ కోకో పేరుతో కొత్త కోకోకోలాని ప్రవేశపెట్టిందండి. కానీ అది వచ్చిన కొద్ది రోజులకే వినియోగదారులు మాకు ఈ కోకోకోలా వద్దు అంటూ డిమాండ్లు కూడా చేశారు. దాంతో క్లాసిక్ కోకోని తిరిగి తెచ్చింది అదే సంస్థ. మరి అదే సంస్థ 2006లో కాఫీ ఫ్లేవర్తో విడుదల చేసిన కోకో కూడా ఏమాత్రం బాగోలేదని విమర్శలు రావడంతో 2 ఏళ్లకే తయారీని నిలిపేసింది. ఇలా సంబంధం లేని రంగంలో అడుగు పెడితే ఏమవుతుందో కోల్గేట్ కూడా అనుభవంతో తెలుసుకుంది. రాత్రిపూట కోల్గేట్ దంత దావనం చేసుకునే ముందు బ్రాండెడ్ ఫ్రోజన్ డిన్నర్లు తినమంటూ వాటిని మార్కెట్లో ప్రవేశపెట్టింది కోల్గేట్ సంస్థ. వండి తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఫ్రీజ్ చేసి సరఫరా చేసింది. దీంతో 1980లో ఈ కాన్సెప్ట్ జనాలకు నచ్చలేదు. కోల్గేట్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఓకే లిసనర్స్, మరి వాటి అది సంగతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇలానే మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆచార్యత్వి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. ఇవాళ మరి మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే అక్షయ అని అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీ డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం

0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
3: అమ్మా, అందుకనే లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
5: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. ఓకే అండి, లైన్ అయితే కట్ అయినట్టుంది. అంతలోకి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. హలో అండి.
6: గుడ్ ఈవినింగ్ మేడం.
5: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారా?
5: నరేంద్రారెడ్డి గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు కదా?
5: నేను కూడా చాలా బాగున్నానండి.
6: చెప్పండి మేడం, ఈ రోజు టాపిక్ పొడుపు కథ ఏం మేడం?
5: ఇవాళ టాపిక్ అండి.
6: చెప్పండి మేడం.
5: ఇవాళ డైరెక్టర్ మారుతి గారు పుట్టినరోజు కదండి?
6: అవునా మేడం.
5: ఆయన చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటండి?
6: అంటే మారుతి గారు అంటే సినిమాలు అయితే ఇప్పుడు ఐడియా లేదు మేడం నాకు, కానీ మంచి సినిమాలు తీసినారు.
5: అవునండి.
6: ఏమైనా ఐడియా లేదు మేడం నాకు.
5: ఓకే అండి.
6: అంటే మనం ఏదైనా తలుచుకునేటప్పుడు టకా రావు మేడం, అయితే మామూలుగా ఏదన్నా గుర్తు పెట్టుకునేటప్పుడు వస్తాయి.
5: అవునండి.
6: అంటే ఆయన తక్కువ సినిమాలు చేసినాడు కదా మేము, దాని వల్ల గుర్తు రావు మేడం.
5: ఓకే అండి. ఓకే అండి. ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
6: మేడం? ఈ రోజు ఆయన మారుతి గారి దర్శకం ఏదన్నా ఒక మంచి సినిమాలో ఒక మంచి పాట వినిపిస్తుంది మేడం.
5: ఓకే అండి.
6: మేడం ఈ పాటను వచ్చి కోరుకున్న శ్రోతలు స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పూజార్థని.
5: ఓకే అండి. మీరు కోరిన దానికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసా కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య మేడం. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రుకుంటున్నాం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ టాపిక్ విన్నారా అండి?
1: విన్నా మేడం. ఆయన డైరెక్ట్ ఐడియా లేదు.
0: అవునా అండి?
1: పాత వాళ్ళు అయితే రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు అంటే తెలుస్తుంది. అనేది ఎప్పుడు వినలా.
0: అవునా అండి?
1: ఖైదీ సినిమాలో నుంచి.
0: ఆ మూవీ నుండి?
1: ఇదే మీ డబ్బా అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: మా మిత్రులు బండారు తిమ్మూర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి మేడం.
0: ఓకే అండి. మీరు కోరిన అందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరుడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు, స్టాఫ్ అందరికి, సార్ గారికి, విజయ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి.
1: తెలుగు వాళ్ళకు మేడం సినిమా పేరు?
0: ఆ మూవీ నుండి
1: వందనం వందనం అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి.
1: గోపిచంద్ మేడం.
0: ఓకే అండి.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటిని అందరి కోసం ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి. మీరు కోరిన అందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి. శుభ సాయంత్రం.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పల్లె నుంచి. మస్తాన్ భాషా మేడం.
0: మస్తాన్ భాషా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: అంతేనండి?
1: అంతే మేడం, దేవుడి దయ ఉండాలి ఫస్ట్, తర్వాత పెద్దవారి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఉండాలి.
0: అవునండి.
1: ఒక్కసారి టాపిక్ చెప్పండి మేడం.
0: ఇవాళ డైరెక్టర్ మారుతి గారి పుట్టినరోజు అండి.
1: మేడం,
0: డైరెక్టర్ మారుతి గారి పుట్టినరోజు అండి.
1: మేడం, విష్ణు ఎఫ్ఎం తరపున, విష్ణు ఎఫ్ఎం శ్రోతలందరి తరపున స్పెషల్ గా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మేడం.
0: ఓకే అండి.
1: మేడం, ఆయన గురించి ఏం ప్రిపేర్ కాలేదు మేడం పాట. మేడం ఏదో మేడం ఈ పాట మేడం, అహో ఒక మనసు వినేడే పుట్టినరోజు, అది వేసేసేయండి మేడం.
0: ఓకే అండి.
1: మేడం అది ఉంటే, అది దొరకకపోతే ఒకవేళ హ్యాపీ హ్యాపీ బర్త్డే సుస్వాగతం సినిమాలో నుంచి మేడం.
0: సాంగ్ ఉందండి.
1: చేసేయండి మేడం, హ్యాపీ హ్యాపీ బర్త్డే బాగుంటది మేడం అది కూడా.
0: ఓకే అండి.
1: మేడం మా ఫ్రెండ్స్ అందరికి శుభ సాయంత్రం. హాయ్ మేడం.
0: ఓకే అండి.
1: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సెలవు మేడం.
0: ఓకే అండి. మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మ. చిట్టు తల్లి బంగారు తల్లి శుభ సాయంత్రం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బంగారు త్రిమూర్తులు గుప్తాను మాట్లాడుతున్నానమ్మా.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. లైవ్ చేస్తున్నారు, పాటలు అడుగుతారు మన శ్రోతలు. మీ మాటలు, మీరు వింటున్న పాటలు వింటూ ఆత్మానందం, మానసిక ఆనందం పొందుతున్నా అనమాట.
0: చాలా సంతోషం అండి.
1: ఈవేళ మీరు ఇచ్చిన టాపిక్ ప్రకారం మా సోదరులు బండారు శంకరయ్య గారికి పెద్దగా తెలియదని అన్నారు. వారి కోసం నాకు పెద్ద మరీ పెద్దగా తెలియకపోయినా మారుతి గారు నాకు బాగా తెలుసు. కాడబెట్టే మా గురువు గారు దాసరి వారు, వారింటి పేరు కూడా దాసరి వారే, దాసరి దాసరి మారుతి గారు డైరెక్టర్ గారు పేరు.
0: అవునా అండి?
1: దాసరి నారాయణ గారు ఉన్నారు కదా, పాత సినిమా డైరెక్టర్ గారు.
0: అవునండి.
1: ఈవేళ పుట్టినరోజు జరుపుకున్నటువంటి మారుతి గారి ఇంటి పేరు కూడా దాసరి వారే అండి.
0: అవునా అండి? ఓకే అండి.
1: దాసరి మారుతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదే విధంగా ఇవాళ చెప్పవలసిన విషయాలు ఏంటంటే

0: ఏంటంటే, ఈ వేళ అలనాటి రోజుల్లో పాత రోజుల్లో రాముడు కృష్ణుడు ఎలా ఉంటారో మనకు ఎలా తెలీదు, ఇప్పటికీ తెలీదు. అప్పుడు తెలియనప్పుడు రాముడు వాళ్ళ ఎన్టీ రామారావు గారు సీతాదేవిని అజిరిదేవిని ఎలా కనిపిస్తారు, శకుని మామ అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు. అలాంటి శకుని పాత్రలకు పెట్టింది వేరు, చెగలప్పుడు సీతారామాదేవి గారు అడిగా సీఎస్ఆర్ గారు వర్ధంత అండి.
1: అవునా అండి, ఓకే అండి.
0: మీరు కూడా పాత సినిమాలు శ్రీకృష్ణ కళాశాలలో అట్లా చూడొచ్చు, శకునిమామ అంటే వారేనండి, అలాగే ఉన్నా ఆయనలాగే ఉంటారు, ఆయనే కనబడతారు శకునిమామ అంటే.
1: అవునండి,
0: అదే పాండవులకి మా కౌరవులకి మధ్యని ఈ పాతికలు ఆడిస్తారు కదా, దొంగ పాతికలు దొంగ చూడ ఆడిస్తారు కదా ఆయన అండి.
1: ఓకే అండి.
0: తర్వాత మీరు యూట్యూబ్ లో అట్లా చూడొచ్చు మాట, ఇప్పుడు మామూలుగా సినిమాలు థియేటర్స్ లో రాకపోయినా మీరు యూట్యూబ్ లో చూస్తే పాత సినిమాలు కూడా తెలుస్తుంది మీకు బాగా.
1: ఓకే అండి.
0: అదే విధంగా చక్కటి కుటుంబ కథ చిత్రాలు రచయిత, మంచి నటులు అయినటువంటి స్వతహాగా వైద్యులు అయినటువంటి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభా పాత రోజులు విలన్లా చేశారు, మంచి మంచి పాత్రలు చేశారు. తర్వాత కార్తీక దీపం, గృహప్రవేశం, ఇంకా పండంటి కాపురం, కుంకుమ తిలకం ఇలాంటి మంచి మంచి సినిమాలకు రచన చేశారండి వారు, ఎవరు ఎం ప్రభాకర్ రెడ్డి గారు.
1: ఓకే అండి.
0: వారి జయంతి ఉంది. తర్వాత కీరవాణి గారు వాళ్ళ నాన్నగారు, వారు కూడా రచయిత, శివశక్తి దత్త గారు రాజమౌళి గారి పెద్ద నాన్నగారు అవుతారు, రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారి తమ్ముడు గారు అవుతారు, ఎస్ఎస్ కాంతి గారికి, నెక్స్ట్ ఏమో కళ్యాణ మాలిక్ గారికి సొంత తండ్రి గారు శివశక్తి దత్త గారు జయంతి అండి ఇవాళ.
1: అవునా అండి, ఓకే అండి.
0: కీరవాణి గారు తండ్రి గారు అండి, బాగా అందరికీ తెలియాలంటే మీకు కూడా బాగా అర్థం అవ్వాలంటే కీరవాణి గారు తండ్రి గారు జయంతి అండి ఇవాళ, శివశక్తి దత్త గారు.
1: ఓకే అండి.
0: వారికి వారి ముగ్గురికి ఆ త్రిమూర్తులు ముగ్గురికి ఈ త్రిమూర్తులు ఇవాళ తెలియపరుస్తున్నాడు. మరో మారు మా దాసరి మారుతి గారికి, డైరెక్టర్ దాసరి మారుతి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారు తీసిన సినిమాల్లో ఈ రోజుల్లో బస్ స్టాప్, తర్వాత ఏమో మా ప్రేమ కథ చిత్రం, ఇంకా ప్రేమ పెళ్లి ఇది కొత్త చేయడం సినిమాలు ఉన్నాయి కదమ్మా.
1: అవునండి.
0: ప్రతిరోజు పండుగ ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు వారు కూడా తీసేది. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్న పాట ఏంటంటే గృహప్రవేశం, ఈ చిత్రంలో పి సుశీల బృందం పాడిన పాట, గీత రచన గోపి గారు, సంగీతం సత్యం. శ్రీ సత్యనారాయణుని సేవ కురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఆ పాట ప్రసాదం చేయండి చిట్టుదల్లి.
1: ఓకే అండి.
0: ఈ పాట మా అక్క గారికి, అల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, తర్వాత బండారు శంకరయ్య గారికి, మా సోదరులు బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నెక్స్ట్ శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, నరేందర్ రెడ్డి గారికి, మన ప్రసాద వినేవారు అందరి కోసం ప్రసాద ఇవ్వమని కోరుకుంటున్నాను. మా పిన్నమ్మ గారు, మా బాబాయ్ గారి కోసం పుష్పాసులుగా నేను డెడికేట్ చేస్తూ మీరు సెలవు తీసుకుంటే చిడతల్లి మీకు ఆశీర్వాదాలు అభినందనలు.
1: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు, అశోక్ మేడం, మార్కాపురం. అది
0: అశోక్ గారు, ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: మారుతి గారి పుట్టినరోజు అని చెప్పారు మేడం.
0: అవునండి.
1: ప్రతిరోజు పండగ రోజు మూవీలో నిలువదే మది నిలువదేనే సాంగ్ ఉంది మేడం. అది లేకపోతే ప్రేమ కథ చిత్రంలో కూడా ఒక మంచి పాట ఉంది మేడం.
0: ఓకే అండి.
1: అది ప్రతిరోజు పండుగ రోజు మూవీలో బాలు గారు ఆ మూవీ తర్వాత నేను పెద్దగా ఆయన పాడినట్టు గుర్తించలేదు.
0: అవునా అండి, ఓకే.
1: అది ప్రతిరోజు పండుగ మూవీలో అది బాలు గారిని గుర్తు చేసుకుంటే ఆ సాంగ్.
0: ఓకే అండి, మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అండి, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
0: పుల్లారావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాండి, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటి విన్నారా అండి?
1: ఒకసారి చెప్తారా?
0: ఇవాళ డైరెక్టర్ మారుతి గారి పుట్టినరోజు అండి.
1: ఓకే,
0: మరి మీకు ఆయన మూవీస్ లో ఏ మూవీ అంటే ఇష్టం అండి?
1: ఆయన గురించి అందుకోండి
0: అర్థం కాదు,
1: సినిమాలు అన్ని బాగుంటాయి కదా, మా తెలిసే కదా మేడం.
0: అవునండి,
1: దర్శకత్వం సినిమాలు అన్ని చాలా బాగుంటాయి.
0: అవునండి,
1: అన్ని చూసాను కూడా మూవీస్.
0: ఓకే అండి,
1: చాలా బాగుంటాయని కాకపోతే కుటుంబ కథా చిత్రాలు కానీ ఏవైనా ఆయన వేస్తున్నారైతే చాలా బాగుంటది మేడం.
0: అవునండి,
1: ఎందుకంటే మంచిగా చక్కగా ఆ సినిమాకి అర్థం వచ్చేలా తీసుకున్నాం మాట సినిమా తీసిన.
0: అవునండి,
1: మారుతి గారి సినిమా చాలా బాగుంటాయి.
0: అవునండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?

0: నాగేశ్వరరావు గారు ఎలా అన్నారు?
1: బాగున్నాను. మీరు బాగున్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఎప్పుడు బాగున్నారు చెప్పండి.
0: ఇవాళ టాపిక్ వినలేదా అండి?
1: వినలేదండి.
0: ఇవాళ డైరెక్టర్ మారుతి గారు పుట్టినరోజు అండి.
1: డైరెక్టర్ మారుతి?
0: అవునండి. మరి మీకు ఆయన చేసిన మూవీస్లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం?
1: ఏ మూవీ అంటే నాకు ఐడియా లేదు కానీ మేడం, ఒక సెంటిమెంట్ ఎక్కువ చేస్తారు మేడం మారుతి గారు ఎక్కువ.
0: అవునండి.
1: సెంటిమెంట్ల విధానాలు బాగా నచ్చాయండి. సినిమా అన్ని కూడా దేనిగా తీసుకోవడం లేదండి. ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. అందరూ చూడొచ్చండి సినిమాలు. అదే అండి. చూడండి చూడండి చూడండి. ఇది లేడీస్ పిక్చర్, ఇది జెంట్స్ పిక్చర్ అంటారు జనరల్ గా. అలా కాకుండా అందరూ చూడగల అందరూ చూడగల చిత్రాలు చేస్తారండి మార్తి గారు.
0: అవునండి.
1: చెప్పండి
0: మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మౌన వేళ ఓ ప్రియురాల అన్న సాంగ్ ఉంటుంది చూడండి.
0: ఏ మూవీ అండి?
1: మౌనమేళ.
0: ఆ మూవీ నుండి
1: ఓ ప్రియురాల జవరాల సాంగ్ ఉంటుంది కదండి అజిత్.
0: ఓకే అండి.
1: ఆ సాంగ్ వేయండి. పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే పుల్లారావు గారికి, ఉమామహేశ్వరి గారికి స్పెషల్ గా మీకు.
0: ఓకే అండి. మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగేశ్వరరావు ఫ్రమ్ ఏలూరు.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, మాది మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మేడం, మాకు నమ్మిన బంటు సినిమా నుండి ఒక పాట ఇవ్వండి మేడం.
0: ఓకే అండి.
1: ఓకే మేడం.
0: మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి లైట్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: హై లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. ఇండియన్ ఆర్మీలో అధికారులకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఐఎంఏ. ఇక్కడ శిక్షణ పొందిన వారిని జెంటిల్మెన్ క్యాడెట్స్ అని పిలుస్తారు. డెహ్రాడూన్లోని ఐఐఎంలో ఈ ఏడాది జులై నుంచి ప్రారంభమయ్యే 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రవేశానికి అవివాహితులైన ఇంజనీరింగ్ ఆర్ ఎంఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అకాడమిక్స్లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక అనేది జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదాలో ఇండియన్ ఆర్మీలో కెరీర్ ప్రారంభమవుతుంది. మరి ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మొత్తం సీట్లు 30, సివిల్ 8, కంప్యూటర్ సైన్స్ 6, ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 6, ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్లు 2. అర్హతలు వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్లో ఉత్తీర్ణత సాధించాలి. చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయసు విషయానికి వస్తే అభ్యర్థులు 2027 జులై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే 2000 జులై 1 కన్నా ముందు 2007 జూన్ 30 తర్వాత జన్మించి ఉండకూడదు. ఇక ఎంపిక విషయానికి వస్తే ఇండియన్ మిలిటరీ అకాడమీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులు అకాడమిక్స్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, అభ్యర్థులు ఇంజనీరింగ్ ఆర్ ఎంఎస్సీలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి స్ట్రీమ్కు వేర్వేరుగా కట్ ఆఫ్ మార్కులను నిర్ణయిస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇక సెంటర్, తేదీ, ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్ట్ అయిన
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రో

ఈ మొదట ప్రాధాన్యత పద్ధతులు, ఇంటర్వ్యూ తేదీని, ఇంటర్వ్యూ కేంద్రాన్ని ఎంచుకోవాలి. ఇక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మొత్తం 5 రోజుల పాటు 2 దశల్లో జరుగుతుంది. స్టేజ్ 1, మొదటి రోజు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిని స్టేజ్ 2కు అనుమతిస్తారు. ఇందులో విఫలమైన వారిని అదే రోజు తిప్పి పంపుతారు. ఇక స్టేజ్ 2 సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్లు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇక తర్వాత వైద్య పరీక్షలు. స్టేజ్ 2లో విజయం సాధించిన అభ్యర్థులకు ఆర్మీ వైద్యుల బృందం సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ఇక ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు, ఫిట్నెస్, ఆయా స్ట్రీమ్ల కాలేజ్ సంఖ్య ఆధారంగా మెరిట్ జాబితాను ఖరారు చేస్తారు. ఎంపీఎల్ అభ్యర్థులకు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ కోసం జాయినింగ్ లెటర్స్ పంపుతారు. శిక్షణలో చేరడానికి ముందే 2.4 కిలోమీటర్ల పరుగు, అనగా 10:30 సెకన్లలో పుషప్, 40 ఫుల్అప్, 6 వేగంగా ఉండాలి. ఇక ఎంపీఎన్ అభ్యర్థులను డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 7 పాటు శిక్షణిస్తారు. ఈ సమయంలో నెలకు 56,100 రూపాయలు స్టైఫెండ్కు అందజేస్తారు. అనంతరం 56,100 రూపాయల నుండి 177,500 రూపాయలు పే స్కేల్తో కెరీర్ ప్రారంభమవుతుంది. 7 శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యాండిడేట్ సీనియారిటీ వర్తిస్తుంది. దీంతో 7 ముందుగానే ప్రమోషన్ లభిస్తుంది. శిక్షణా సమయంలో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అభ్యర్థి శిక్షణలో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే వెంటనే ఇంటికి పంపిస్తారు. మరి అప్పటి వరకు ప్రభుత్వం చేసిన ఖర్చులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 29 అక్టోబర్ 2027. లిజనర్స్, మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOPL బొంగైగావ్ రిఫైనరీలో ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 58. ఇక ఖాళీల వివరాల విషయానికి వస్తే, ట్రేడ్ అప్రెంటిస్ కెమికల్ 36, ట్రేడ్ అప్రెంటిస్ బాయిలర్ 14, టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్ 8. ఇక అర్హత విషయానికి వస్తే, సంబంధిత విభాగంలో డిప్లొమా BSc ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు September 30, 2026 నాటికి 18 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే, విద్యార్హతల మార్కులు సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం విషయానికి వస్తే, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ October 18, 2026. లిజినెస్ మరిప్పుడు మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోట కింద కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 126. క్రీడలు అథ్లెటిక్ 5, అక్వాటిక్ 4, ఆర్చరీ 5, బ్యాడ్మింటన్ 6, బాస్కెట్బాల్ 3, బాక్సింగ్ 9, ఈక్విస్ట్రియన్ 1, ఫుట్బాల్ 2, జిమ్నాస్టిక్ 6, హ్యాండ్బాల్ 3, ఐస్ హాకీ 6, హాకీ 3, జుడో 12, ఖోఖో 3, పెన్కాక్ సిలాట్ 4, పవర్ లిఫ్టింగ్ 1, సెంటర్ స్క్రై 8, స్పోర్ట్స్ షూటింగ్ 8, టేబుల్ టెన్నిస్ 2, టైక్వాండో 7, వెయిట్ లిఫ్టింగ్ 4, వాలీబాల్ 6, రెజ్లింగ్ 5, కనోయింగ్ 3. ఇక అడగని విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ అనగా 10వ తరగతి దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 18 నుండి 23 ఏళ్ల వరకు ఉండాలి. వేతనం నెలకు 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే, సర్టిఫికెట్ల పరిశీలన, శారీరక ప్రమాణాల పరీక్ష, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ జాబితా, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ November 1, 2026. లిజినెస్ మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాట విందాం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ అగ్రి బిజినెస్ కోర్సులు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. మొత్తం సీట్ల సంఖ్య 60, కోర్సు వ్యవధి 2 ఏళ్లు. ఇక అర్హత విషయానికి వస్తే, ఐసీఏఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీవీఎస్సీ, ఏహెచ్, బిఎఫ్ఎస్సి, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేస్తుండాలి. ఐసీఏఆర్ ఏఈఈఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ కార్డ్ కలిగి ఉండాలి. ఇక వయసు జులై 1, 2026 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే, ఐసీఏఆర్ ఏఈఈఏలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంపికంటుంది. ఇక దరఖాస్తు విషయానికి వస్తే, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 11 అక్టోబర్. ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 24. పోస్టుల వివరాలు: ఫోర్మ్యాన్ 5, జూనియర్ సూపరింటెండెంట్ 1, ఆపరేటర్ 9, టెక్నీషియన్ 8, అకౌంట్స్ అసిస్టెంట్ ట్రైనింగ్ 1. విభాగాలు వచ్చేసి కెమికల్, సివిల్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్. అర్హత పోస్టును బట్టి సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు పోస్టులను అనుసరించి 32 ఏళ్లు మించకూడదు. ఇక స్కిల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ

టెస్ట్, అడ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 9 అక్టోబర్ 2026. లిజినెస్ మరింత వరకు కెరీర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వింట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా, బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఈ దసరాకి జైలర్ 2తో థియేటర్లో సందడి చేయనున్నారు హీరో రజనీకాంత్. విజయవంతమైన జైలర్ సినిమాకి కొనసాగింపుగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య, సూరజ్ వెంజమూరి కీలక పాత్రలు పోషించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో అలరించారు. ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ 2 నెలల్లో ఇదంతా చేసిన వాడి గురించి ఏదైనా తెలుసుంటుందిగా? అదేంటి అసలు వాడెవడు అంటూ సూరజ్ ప్రశ్నించడం, టైగర్ ముత్తువల్ పాండ్యన్ అంటూ రజనీ స్టైలిష్ గా ఎంట్రీ ఇవ్వడంతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. జైలర్ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే 2వ భాగం కథ కొనసాగనుంది. ట్రైలర్ లో రజనీ స్టైల్, స్వాగ్, తను చేసిన యాక్షన్ హంగామా ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ రోహన్ ప్రధాన పాత్రలో శ్రీకర్ నాయన్ తెరకెక్కిస్తున్న చిత్రం సమ్మర్ హాలిడేస్. జయసుధ, వాస్కి ఆనంద్, రాజీవ్ కనకాల కీలక పాత్రదారులు. సింజి తెరమిల్లి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్ విడుదలైంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.
1: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవి రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
2: ఒక్కో టైగర్ కా ఒక్కో

0: టైగర్ కాహో. అర్థమైందా రాజా?
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మరిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం దాదా. జూలైలో ఈ సినిమా సెట్ లో బాలకృష్ణ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. షూటింగ్ కు దూరమైన ఆయన తాజాగా మళ్లీ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం మైసూర్ లో దాదా షూటింగ్ జరుగుతోంది. బాలయ్యతో పాటు పలువురు నటులు ఈ కీలక షెడ్యూల్లో పాల్గొంటున్నారు. సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్లు మూవీ టీం తెలిపింది. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని మరోసారి కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. బాలయ్యను మరింత మాస్ యాక్షన్ అవతార్ లో చూపిస్తూ గోపీచంద్ మల్లేని ఈ చిత్రాన్ని స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 దాదా థియేటర్లోకి రానుంది. ధ్రువ సర్జా హీరోగా విశాల్ ఆత్రేయ డైరెక్షన్ లో కొత్త సినిమా రానుంది. ఈ సినిమాకు కెమిస్ట్రీ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేసింది మూవీ టీం. ఇందులో ధ్రువ్ కు జోడీగా నభా నతేష్ నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కేసరి చాప్టర్ 2 చిత్రంలో న్యాయస్థానంలో ప్రత్యర్థులుగా తలపడి తమదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన హీరోలు అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్. ప్రస్తుతం వీరిద్దరు కాంబినేషన్లో ఓ కామెడీ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. సాజిద్ ఖాన్ డైరెక్షన్లో రూపొందుతున్న

ఈ సినిమాలో అక్షయ్ మాధవన్ కలిసి నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారంట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి ఏక్తా ఆర్ కపూర్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందులో అక్షయ్ మాధవన్ లకు జోడీగా దిశ పటాని, శ్రియ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే హాస్యభరితమైన అపార్థాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 2027లో ఈ సినిమా చిత్రీకరణ లండన్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి భారీ స్థాయిలో నిర్మించేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ సన్నిహిత వర్గాలు

గానే స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 9 మంది దర్శకుల చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ తూ హై మేరీ కిరణ్. దర్శకుడు కిరణ్ రావల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు, విశాల్ రాణా నిర్మిస్తున్నారు. 23 October ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ టీం ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది. హీరో చిరంజీవి, డైరెక్టర్ బాబీ కలియకలో రూపొందుతున్న సినిమా కాక. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్, నివేద పేత్రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోకి బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కూడా అడుగుపెట్టారు. తాను ఇందులో ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలియజేస్తూ మూవీ టీం ఓ వర్కింగ్ స్టిల్ను పంచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటుందని, అనురాగ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నామని చిత్ర

తెలిపాయి. ఇది తండ్రి కూతుళ్ల అనుబంధంతో ముడిపడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లోకి రానుంది. మరి విన్నారు కదా లిజినెస్, ఇదే ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటారండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిసనర్స్, మరి ఇవాళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేస్తానండి. మరి ఆ సాంగ్స్ అంటే విని ముందు షార్ట్ బ్రేక్ అంటే దానికి ప్లీజ్ రేడియో విష్ణు 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
3: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622354.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ తిన్మార్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే ప్రభుదేవ అండ్ నగ్మా కలిపి నటించిన ప్రేమికుడు మూవీ నుంచి ఓ చెలియా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, ఉన్ని కృష్ణన్ ఆలపించిన ఈ సఫాయత్ సాంగ్ లిరిక్స్ అయితే రాజశ్రీ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫాయత్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ టు ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిసనర్స్ ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే అహాన్ పాండే అండ్ అనీత్ పడ్డాల్ ఇడ్రల్స్ నడిచిన సయారా మూవీ నుంచి తుమ్ హోతా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే విశాల్ మిశ్రా అందించగా విశాల్ మిశ్రా అండ్ హన్సిగా గారు కలిపి ఆల్పించిన ఈ సపరేట్ సాంగ్ కిల్లర్ రిక్స్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే, ప్రభాస్ అండ్ పూజా హెగ్డే లీడ్రోస్ నటించిన రాధేశ్యామ్ మూవీ నుంచి నగమమ్ము తారలే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే జస్టిన్ ప్రభాకర్ అని అందించగా, సిద్ధ శ్రీరామ్ ఆల్పించిన ఈ సపాయత్ సాంగ్ లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సపాయత్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా, మరి మీకోసం ఒక అదిరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే మై నేమ్ ఇస్ బిల్లా ఫ్రమ్ ద మూవీ బిల్లా. ప్రభాస్ అండ్ అనుష్క శెట్టి లీడర్స్ గా నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మణి శర్మ అందించగా, రంజిత్ అండ్ నవీన్ గారు కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగే శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కుది బిడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
2: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా లీడర్స్ నటించిన అగ్నిపాత్ మూవీ నుంచి చిక్కిని చమేలి సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ సూపర్ హిట్ చిత్రానికి మ్యూజిక్ అయితే అజయ్ అతుల్ అందించగా, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
2: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
3: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ లీటర్స్ నటించిన పెద్ద మూవీ నుంచి రైరారా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే రణబీర్ కపూర్ అండ్ ఆలియా భట్ లీడ్ రోల్స్ నడిచిన బ్రహ్మాస్త్ర మూవీ నుంచి కేసరియా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అజత్ సింగ్ ఆలపించిన ఈ సఫైద్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫైద్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.
2: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే మన లాస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే రణ్వీర్ సింగ్ అండ్ సారా అర్జున్ నటించిన దురంధర్ మూవీ నుంచి గహరా హువా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే సచ్దేవ్ అందించగా, అజయ్ సింగ్ అండ్ అర్మాన్ ఖాన్ కలిపి ఆల్పించిన ఈ సఫెద్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫెద్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లిసనర్స్, విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాస్ట్ ఎయిట్ యూనియో రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజే గాయత్రి.